ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 3వ రోజు.

శ్రోతలందరికి శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 6:12 దాటి 10 సెకండ్లు అవుతుంది. మనమున్నాము వందనంలో. మరి ఈరోజు వందనంలో క్షేత్ర దర్శనలో ఒక పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాము. తదుపరి 7:00 నుంచి 10:00 వరకు నేనైతే మీతో పాటే ఉంటాను. బోలెడన్ని విషయాలు, ముచ్చట్లు, మాటలు, పాటలు చెప్పడానికి మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని అని అనుకుంటున్నాను. అంటే ఈ ఉదయం అలారం కంటే ముందే మనల్ని నిద్ర లేపాయి వర్షపు చినుకులు కదండి. ఎస్, మరి కిటికీ అద్దాలపైన చినుకుల సవ్వడ ఉంటుంది కదా. బయట కాస్త చల్లటి గాలి, చుట్టూ పచ్చదనము. ప్రకృతి ఈరోజు మన కోసం ఒక అందమైన మెలోడీస్ని ప్లే చేస్తున్నట్టుగా ఉందన్నమాట. వర్షం అనేది మనకు ఒక చిన్న మెసేజ్ ఇస్తుంది. అంటే ఎంత మబ్బు కమ్ముకున్నా కూడా ఆకాశం అనేది మళ్ళీ నిర్మలమవుతుంది అని. అలాంటి అందమైన ఆశతో, మంచి ఆలోచనలతో ఈరోజును మనం మొదలు పెడదాం. వర్షపు చినుకులతో పాటు మీ మనస్సులో ఆనందం కూడా కురవాలని కోరుకుంటూ మీ ఆర్జే స్వాతి శరత్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగులమయం. మన భారతదేశంలో ఆలయాలు అంటే కేవలం భక్తికి నిలయాలు మాత్రమే కాదు, కొన్ని ఆలయాలను చూస్తే ఇది నిజంగా మనుషులే నిర్మించారా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కసారి ఊహించండి, దాదాపుగా 800 సంవత్సరాలు

సంవత్సరాల క్రితం ఇప్పటిలా పెద్ద పెద్ద మిషన్స్ కూడా లేవు. అప్పుడు మోడర్న్ టెక్నాలజీ కూడా లేదు. అయినా కూడా రాతినే రథంగా మార్చారు, రాతికే చక్రాలు చెక్కారు, గుర్రాలను పరిగెడుతున్నట్లుగా శిల్పాలను తీర్చిదిద్దారు. అంతేకాదు, ఆ భారీ రాతి చక్రాలపై పడే సూర్యుడి నీడని బట్టి కూడా సమయాన్ని అంచనా వేయొచ్చట. ఇవన్నీ వింటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంతటి కళను సృష్టించిన ఆ శిల్పుల చేతుల్లో ఎంత నైపుణ్యం ఉండాలి, దాని వెనుక ఎంతటి ఆలోచన, ఎంతటి శ్రమ ఉండాలి. మరి ఆ సూర్యభగవానుడి రథాన్ని ఒక మహా ఆలయంగా మలచిన ఆ అద్భుతం ఏంటి? మరి ఆ రాతిరథం వెనుక దాగున్న చరిత్ర ఏంటి? ఆ 24 చక్రాల ప్రత్యేకత ఏంటి? 7 గుర్రాలు దేనికి సంకేతం? ఇవన్నీ మాట్లాడుకుందాం ఈరోజు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. మరి నేను చెప్పబోయే ఆలయం కనుక మీకు అర్థమైనట్లుంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్ 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం మాట్లాడుకోబోతున్నాము సూర్య దేవాలయం గురించి. అంటే బంగాళాఖాతంలోని సమీపంలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం. సూర్య దేవాలయం అనగానే మనకు గుర్తుకొచ్చేది కూడా అదే టెంపుల్ అన్నమాట. 13వ శతాబ్దంలో నిర్మించబడింది ఈ దేవాలయం. ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన అద్భుతమైన ఆలయాల్లో ఒకటన్నమాట. గంగా వంశానికి చెందిన రాజ నరసింహుడు ఆయన కాలంలో సుమారు క్రీస్తు శకం 1238 సంవత్సరం నుంచి 1264 మధ్య మహాకట్టడం ఆయన నిర్మించారన్నమాట. అయితే ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం ఆలయాన్ని సూర్య భగవానుడి భారీ రథంలా కట్టారన్నమాట. ఆ రథానికి 12 జతల చక్రాలు, అంటే మొత్తం 24 చక్రాలు ఉంటాయి. ప్రతి చక్రం సుమారు 3 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుందట. మరి ఈ చక్రాలపై ఎంతో అందమైన సూక్ష్మమైన శిల్పాలను కూడా చెక్కారు. ఉట్టి చక్రం అంటే చక్రంలా కాకుండా ఆ చక్రం పైన కూడా చిన్న చిన్న శిల్పాలను కూడా చెక్కారట. మరి ఈ 24 చక్రాలను కేవలం అలంకరణగా మాత్రమే కాకుండా కాలచక్రం, ఋతువులు, నెలలు, సమయ ప్రవాహానికి ప్రతీకలుగా కూడా భావిస్తారట. ఇక ఈ రథాన్ని సూర్యుని ఆకాశ ప్రయాణాన్ని సూచించేలా గుర్రాలు లాగే విధంగా కూడా కట్టారట. మరి యునెస్కో వివరణలో ఈ రథానికి 6 గుర్రాలు ఉన్నట్లు

పేర్కొంటుంది. యునెస్కో యొక్క విస్తృత అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ వివరణలో ఏడు గుర్రాల ప్రతీక కూడా వివరించబడిందట. మరి ఈ చక్రం అనేది ఎందుకంత ప్రత్యేకత, అద్భుతమైన శిల్పకళ ఎలా ఉంది, ఈ ఆలయం మొత్తం ఇప్పుడు ఎందుకు కనిపించదు, ఇవన్నీ వీటి గురించి మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో.

నమో సూర్యదేవ అంటూ సుశీలమ్మగారు ఆలపించిన అద్భుతమైన గీతాన్నైతే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. మరి మనం మాట్లాడుకుంటున్నాము కోనార్క్.

అంటే ఒడిశా ప్రాంతంలో ఉన్న కోణార్క్ సూర్య కోణార్క్లో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాము. ఒరిస్సా రాష్ట్రంలోని కోణార్క్ ప్రాంతంలో ఉందన్నమాట. ఇది బంగాళాఖాతానికి సమీపంలో ఉంది. కోణ ప్లస్ అర్క్, అర్క్ అంటే సూర్య భగవానుడు, కోణ అంటే అక్కడ ప్రాంతాన్ని కోణార్క్ అని అలా పెట్టారనమాట. అయితే ఈ ఆలయంలో ఎందుకు అంత ఆలయము ఇప్పుడు కనిపించట్లేదు అని అంటే, ఇదే కోణార్క్ చరిత్రలోని బాధాకరమైన విషయమట. ఒకప్పుడు ప్రధాన ఆలయంపై భారీ శిఖరం అనేది ఉండేది, కానీ కాలక్రమంలో అది ధ్వంసమైంది. కాబట్టి ప్రస్తుతం మనకు కొంచెం ప్రధానంగా జగమోహన అంటే సభామండపము, నాటమందిరము వంటి నిర్మాణ భాగాలు మాత్రమే కనిపిస్తాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇక్కడ చుట్టూ ఎన్నో ప్రజాకథలు పురాణ గాథలు ఉన్నాయి. వాటిలో ఒక్క 1000 మంది కళాకారులు 12 సంవత్సరాలు పనిచేశారనే కథనం కూడా మనకు ప్రసిద్ధి చెందిందన్నమాట. అయితే యునెస్కో కూడా ఈ సాంప్రదాయ కథనాన్ని నమోదు చేసింది. ఇలాంటి కథలను కూడా మనం చారిత్రాత్మకంగా పూర్తిగా నిర్ధారించబడిన వాస్తవాలుగా కాకుండా ప్రసిద్ధ స్థానిక సాంప్రదాయాలుగా చెప్పడం మాత్రమే మనం చేస్తాం అన్నమాట. మరి ఇంత గొప్ప కట్టడాన్ని ప్రపంచం కూడా గుర్తించిందా అనంటే అవును. ఎందుకంటే ఇది చాలా చాలా చాలా డిఫరెంట్ స్ట్రక్చర్ అన్నమాట. కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఈ ఆలయాన్ని గుర్తించింది. 1984లో కోణార్క్ సూర్య దేవాలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. అందుకే ఇది కోణార్క్ అంటే కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఒక చరిత్ర అన్నమాట. మరి ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. మనం ఉన్నాము వందనంలో. మరి ఇవాల్టి వందనంలో మనం మాట్లాడుకుంటున్నాం కోణార్క్ సూర్య దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, మరి ఈరోజు చెప్పాను కదా, మనం చూస్తున్న కోణార్క్ దేవాలయం అసలు నిర్మాణంలో మిగిలిన భాగమే అన్నమాట. ప్రధాన గర్భగృహాన్ని కలిగిన భారీ శిఖరము కాలక్రమంలో కూలిపోయిందన్నమాట. దానివల్ల మనకు చాలా కొంత భాగమే కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు సముద్ర మార్గంలో ప్రయాణించే యూరోపియన్ నావికులు కోణార్క్ ఆలయాన్ని బ్లాక్ పగోడా అని పిలిచేవారని చారిత్రక వర్ణనలో మనకు తెలుపుతున్నాయి. అయితే ఎందుకు పిలిచారు అది కూడా చెబుతాను. కోణార్క్ ఆలయంతో ముడిపడి ఉన్న మరో ప్రసిద్ధ గాథ అయితే ఉందన్నమాట. ఏంటి అదంటే ధర్మపదుడి కథ. ఆలయ నిర్మాణంలో ఒక కీలకమైన సమస్యను పరిష్కరించలేక శిల్పులు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో చిన్న వయసులోనే ధర్మపదుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపాడని జానపద కథనం చెబుతోంది. అయితే తరువాత శిల్పుల ప్రాణాలను కాపాడటానికి అతను తన ప్రాణాన్ని త్యాగం చేశాడనే ఒక విషాద గాథ కూడా ప్రచారంలో ఉందన్నమాట. ఇది కూడా చారిత్రాత్మకంగా పూర్తిగా నిర్ధారించబడిన సంఘటన అయితే కాదన్నమాట. కోణార్కుతో ముడిపడిన ప్రసిద్ధ జానపద కథగా చెప్పాలి. అంతేకాకుండా తరతరాలుగా చెప్పుకుంటున్న ఇంకొక

ప్రసిద్ధ గాథ అని కూడా చెప్పడం సరైన పద్ధతి అన్నమాట. అయితే కోణార్క్ సూర్య దేవాలయం భారతదేశానికే కాదు ప్రపంచం మొత్తానికి ముఖ్యమైన వారసత్వ సంపద చెప్పాను కదా. మరి ఎందుకు బ్లాక్ పగోడా అని పిలిచేవారో ఈ గీతం తర్వాత తెలుసుకుందాము. మనకైతే వాట్సాప్ మెసేజెస్ అయితే వచ్చాయి. బీవిరావు గారు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారు, అండ్ గౌతమి గారు మెసేజ్ చేశారు శుభోదయం అని, మమత గారు మెసేజ్ చేశారు. మీ అందరికీ కూడా మరొక్కసారి శుభోదయం తెలియజేస్తుంది మీ ఆర్జీ స్వాతి శరత్.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి దేవాలయాన్ని బ్లాక్ పగోడా అని ఎందుకు అంటారు అంటే, కోనార్క్ దేవాలయం బంగాళాఖాతం తీరానికి దగ్గరగా ఉండేదన్నమాట. అయితే ఒకప్పుడు దీనికి ప్రధాన శిఖరం అంటే ఒక పెద్ద శిఖరం ఉందని చెప్పాను కదా, చాలా ఎత్తుగా ఉండేది. సో అక్కడ సముద్రంలో ట్రావెల్ చేసేవాళ్ళు, నావికులందరూ ఆ భారీ ఆలయ శిఖరంని దూరం నుంచే కనిపించే ముఖ్యమైన ల్యాండ్ మార్క్గా ఉపయోగించేవాళ్ళట. అయితే అప్పటి యూరోపియన్ నావికులు కోనార్క్ని బ్లాక్ పగోడా అని పిలిచేవారు. దూరం నుంచి ఆ భారీ ఆలయ నిర్మాణము కాస్త ముదురు నల్లటి రంగులో కనిపించేదట. ముఖ్యంగా సముద్రం వైపు నుంచి చూసినప్పుడు అలా కనిపించేది, కాబట్టి అలా పిలిచేవాళ్ళు. అయితే ఈ బ్లాక్ పగోడా అనేది ఆలయానికి అధికారికంగా వచ్చిన పేరైతే కాదు, జస్ట్ యూరోపియన్లు యూజ్ చేసిన నేమ్ అన్నమాట ఇది. అంతేకాకుండా మనకు ఒడిశాలోని పురి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, జగన్నాథ్ టెంపుల్లేమో వైట్ పగోడాగా పిలిచేవారు. అది కూడా ఒక ల్యాండ్ మార్క్గా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు, యూరోపియన్స్ వాళ్ళు సముద్రంలో ట్రావెల్ చేసినప్పుడు అన్నమాట. అయితే ఇది ఒక వాళ్ళకి ఇది ఒక దిక్సూచిలాగా ఉండేదట ఈ టెంపుల్ అనేది. అంటే ఆ టెంపుల్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అని వాళ్ళు దాన్ని అలా యూజ్ చేసుకునేవాళ్ళు. ఇది కోనార్క్ సూర్యదేవాలయం గురించి కొన్ని విషయాలన్నమాట. సో ఇది ఇవాళ్టి వందనం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

Yes, again, welcome back to FM Rainbow, Rainbow Jeevitam, Rangula Maya Mari. Good morning, Hyderabad, and full energy to chepestundi. Me RJ Swati Sharath Mari. Good morning, good morning, good morning. Alarm mogagane lechi unde vallu kontamandaithe danni snooze lo petti padukoni danni off chestu appo oka 10 minutes oka 15 minutes antu ala ala ala inkoka 5 minutes antu blanket kappukoni padukoni undipoye వాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారనమాట. దానికి తోడు కాస్త క్లైమేట్ కూడా బయట కొంచెం డ్రిజ్లింగ్గా ఉంది కదా, వర్షం పడుతూ ఉంది, చలి చలిగా ఉంది. మంచం వదిలిపెట్టి బయటకి రావాలి అనే ఆలోచననే చాలామందికి ఉండదు. కానీ వర్షం మన ఉదయాన్ని స్లో చేస్తుందేమో, కానీ మన ఎనర్జీని మాత్రం స్లో చేయకూడదు కదా. మరి ఈ ఎనర్జీ ఇలానే కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒక వేడి వేడి టీ కానీ కాఫీ కానీ లేకపోతే ఏదైనా మంచి మీకు ఫేవరెట్ వేడిగా ఉండే డ్రింక్ ఏదైనా సరే మంచిగా, అంటే బాల్కనీలో లేకపోతే మీకు అవైలబుల్ ఉన్న చోట కూర్చొని ఆ టీని తాగుతూ ఒక అంటే మంచి మంచి మాటలు పాటలు చెప్తున్న నాతో కలిసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎస్, మరి 7 o'clock ఎంటర్ అయిపోయాము స్టూడియో క్లాక్లో. టైం 7 అవర్స్ దాటిపోయి 15 మినిట్స్ క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అవుతుంది. సో ఈ వర్షపు చినుకుల్లా కూడా మీ జీవితంలో కూడా ఆనందం కోరవాలని కోరుకుంటూ మనం ఈ మార్నింగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక మంచి పాజిటివ్ వైబ్తో, మంచి సూపర్ హిట్ సాంగ్తో ఈ అవర్ని స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. జానకమ్మ వారు పాడిన స్వర్ణకమల మూవీ నుంచి ఆకాశంలో ఆశల హరి వెళ్ళు అంటే సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మొట్టమొదటి పని ఏంటి అని అంటే, ఒకవేళ అలారంని గాన యూజ్ చేస్తే అలారాన్ని ఆపేస్తారు. ఆపి లేచే ప్రాసెస్లో కంపల్సరిగా ఫోన్ చూస్తారనమాట, వెంటనే ఫోన్ చూస్తారు. అయితే ఒక్కసారి ఆలోచించండి, మన రోజు మొదటి కొన్ని నిమిషాలు మన బ్రెయిన్కి ఎంత ఇంపార్టెంటో, ఆ టైంలో మనం లేచిన వెంటనే ఫోన్ చూసే బదులు మన బాడీని ఎలా యాక్టివేట్ చేస్తామో, ఎలా ఈరోజు ఫోకస్ చేయాలి, మన మూడ్ సెట్, మన మైండ్ అనేది ఎలా ఉండాలి అని కొన్ని నిమిషాలు గనక ఆలోచించినట్లయితే చాలా చాలా చాలా బాగుంటుందట. కాబట్టి మన మార్నింగ్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నిద్ర లేవగానే మనం చేసే పనులు ఒక్కటి వన్ ఆఫ్టర్ అదర్ ఉంటాయి కదా, అది మన బ్రెయిన్కి చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్. మరి అది ఎలా ఇంపార్టెంట్? మనం ఉదయం చేసే చిన్న చిన్న హ్యాబిట్స్ మన బ్రెయిన్కి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తాయి, సన్లైట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్, వాకింగ్ వల్ల మన బ్రెయిన్కి ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనకు మెసేజెస్ అయితే వచ్చాయి. ఎస్, అర్నికా చందు గుడ్ మార్నింగ్ అక్క అని మెసేజ్ చేశారు. మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మంగా భాస్కర్ గారు కూడా మెసేజ్ చేశారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. అండ్ రాధా గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ స్వాతి గారు అని, మీకు కూడా వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజ్ అండి. మరి మీరు కూడా నా షో వింటున్నట్లయితే గనక మీరు మీ మార్నింగ్ రొటీన్ని ఎలా స్టార్ట్ చేస్తారో నాకు చెప్పేయచ్చు అనమాట. చెప్పాలి అనుకుంటే 9140232 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, నేనైతే చదివి వినిపించేస్తాను. ఎస్పి బాలుగారు చిత్రమ్మ పాడిన

ఎస్, మీరు వింటున్నారు వందనం మరి వందనంలో మనం మాట్లాడుకుంటున్నాం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నమాట. కొంతమంది ఉదయం లేవగానే మనలో చాలామంది చేసే

ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము మార్నింగ్ రొటీన్ అనేది మన బ్రెయిన్కి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేసి. ఎస్, మన బ్రెయిన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ప్రతిరోజు ఒకే విధమైన హెల్దీ రొటీన్ ఉంటే గనక ఉదయం లేవగానే ఏం చేయాలో ఊరికూరికే అంటే పదే పదే ఆలోచించాల్సిన అవసరం లేకుండా మనము మనమే ఆటోమేటిక్గా ఈ పని తర్వాత ఈ పని, ఈ పని తర్వాత ఈ పని అని చేసేస్తూ ఉంటాం. లేదంటే అన్నెసరీ గా ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ డెసిషన్ మేకింగ్లోనే సగం టైం అంతా అయిపోతుంది అండ్ మెంటల్ ఎనర్జీ కూడా డౌన్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనకు మన బ్రెయిన్కి క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి చకచకా పనులన్నీ ఆటోమేటిక్గా చేసేసుకుంటాము. అంతేకాకుండా ముఖ్యమైనది స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే లేచిన వెంటనే ఏం చేయాలో అర్థం కాక అలా లేజీగా ఉండి ఫోన్ చూడటం, మెసేజెస్ చూడటం, సోషల్ మీడియాలోకి వెళ్ళి ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉండడము, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుందాంలే అని అనుకుంటాము. కానీ దానివల్ల అస్సలు అవ్వదన్నమాట, అడిక్షన్ లాగా అయిపోతాం. కాబట్టి మనంతకు మనమే మన బ్రెయిన్ ప్రిపేర్ చేసుకోవాలి. స్ట్రెచ్చింగ్ వాకింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇలా ఏదో ఒకటి ఇమీడియట్గా స్టార్ట్ చేస్తేనే మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది అన్నమాట. అంతేకాకుండా మన బాడీ క్లాక్కి కూడా సపోర్ట్ అనేది వస్తుంది. అంటే ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడం అనేది ఒక అంటే ఏమంటారు మన సిర్కాడియన్ రిథమ్కి సహాయపడుతుందట. అంటే స్లీప్ వేక్ సైకిల్తో అది సంబంధం కలిగి ఉంటుంది. ఏ పనైనా సరే మనము ప్రాపర్ టైమింగ్ అనేది చేస్తే మన బాడీకి కూడా ఒక క్లాక్ ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అది యాక్టివ్గా పనిచేస్తుందన్నమాట. మరి దీని గురించి ఇంకొన్ని విషయాలు అయితే చెప్పుకుందాము. సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. ఉదాహరణకి మన ఇంట్లో టీ చేసేవాళ్ళు లేకపోతే వంట చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ టీ పెట్టాలి అని అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? సడన్గా టీ పెట్టడానికి ఒక బౌల్ తీసుకోవడం, టీ పౌడర్, మిల్క్ ఇవన్నీ టక్టకా తీసుకుంటారనమాట. లేదు అంటే కనుక ఎక్కడుంది ఏంటి అని ప్రతిసారి ఆలోచించరు కదా. వాళ్ళకి చేతులు అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇలా ఇలా ఇలా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు, ఎందుకంటే బ్రెయిన్కి ఆ సీక్వెన్స్ అనేది అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో బాగా అర్థమైపోయి ఉంటుంది కాబట్టి మార్నింగ్ రొటీన్ కూడా అలాగే ఉంటుంది. రిపీట్ అయ్యే పనులు ఉంటాయి కదా, వాటిని మనము డైలీ డైలీ చేస్తూ ఉంటే అవి హ్యాబిచ్యుయేటెడ్గా మారిపోతాయి అనమాట. కాబట్టి మార్నింగ్ రొటీన్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఫ్రెండ్లీ సింపుల్ మార్నింగ్ రొటీన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నిద్రలు ఇవ్వడం, డైలెట్కి వెళ్ళడం, కొంచెం వాటర్ తాగడం, మూమెంట్స్ చేయడము, ఫ్రెష్ అప్ అవ్వడము, ప్రేయర్, బ్రేక్ఫాస్ట్, డే ప్లాన్, ఇవన్నీ ఇలా బాడీ క్లాక్కి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఈ టాపిక్ గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మనకు వాట్సాప్ మెసేజెస్ అయితే ఇంకా వచ్చాయి. అండ్ పావని గారు కూడా మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ స్వాతి అని. నీరజ్ మెసేజ్ చేశాడు గుడ్ మార్నింగ్ అనేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజ్. మరి మీరు కూడా నాకు వాట్సాప్ చేయాలి అని అనుకుంటే కనుక వాట్సాప్ చేయవలసిన ఫోన్ నంబర్ 9140-23-23-48-22 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. నేనైతే మెసేజ్ని చదివి వినిపించేస్తాను. చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి శరత్.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము మన మార్నింగ్ రొటీన్ అనేది. సో ఉదయం లేచిన వెంటనే చేసే మొదటి పని ఫోన్ చెక్ చేయడము, లేకపోతే అలా బద్ధకంగా కూర్చోవడం అలా కాకుండా జస్ట్ అంటే ఫోన్ చెక్ చేసుకోవాలి జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అనమాట, ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ సెకండ్స్. ఎందుకంటే ఏమైనా ఇంపార్టెంట్ మెసేజెస్ వస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది అనుకోండి, ఫుల్ హెవీ రెయిన్ వల్ల ఈరోజు స్కూల్ లేదని, అది చూసుకోకుండా మనము బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసేసి వాళ్ళని పంపించాక అలా రిలాక్స్ అయి ఫోన్ చేస్తే అమ్మా పరిస్థితి.

వాళ్ళని పంపించాక అలా రిలాక్స్ అయ్యి ఫోన్ చేస్తే అమ్మా పరిస్థితి ఎలా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మార్నింగ్ లేచిన వెంటనే జస్ట్ ఫోన్ నోటిఫికేషన్స్, ఇంపార్టెంట్ మెసేజెస్ అవి మాత్రం చెక్ చేసుకోవాలి. తర్వాత వాటర్ తాగడము, చిన్న ప్రేయర్ చేయడము, స్ట్రెచ్చింగ్, వామప్, సైక్లింగ్ ఇలాంటివన్నీ చేశాక చిన్న లిక్విడ్ ఏదైనా హాట్ హాట్గా తాగాలని అనిపిస్తుంటుంది కదా, అలా తీసుకోవడము, అలా చేయాలన్నమాట. అంతేకాని అలా లేజీగా ఉండకూడదన్నమాట. సో మన మార్నింగ్ని మనం చిన్న చిన్న విషయాలతో మార్చుకున్నట్లయితే కనుక అవి పెద్ద పెద్ద రెజల్యూషన్స్కి చేంజ్ అవుతాయన్నమాట. సో ఒక చిన్న మంచి అలవాటుతో మనం మొదలుపెట్టి దాన్ని డైలీ డైలీ డైలీ డైలీ అలవాటు చేసుకున్నట్లయితే అది పెద్ద యూస్ఫుల్గా చేంజ్ అవుతుంది. ఏమంటారు? సో స్టార్ట్ చేసేయండి ఈ క్షణమే. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

ఎస్ మరి నీరాజన మూవీ నుంచి మన జానకమ్మ గారు పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన గల్లు గల్లునా గుండె జల్లునా పిల్ల ఏడు తొళ్ళి పట్టది.

0: ఎస్, మరి ప్రతి ఉదయం మనకు ప్రకృతి ఇచ్చే ఒక కొత్త అవకాశం కదా. అంటే నిన్నటి తప్పులను సరిదిద్దుకోవడానికి, ఈ రోజును అందంగా మార్చుకోవడానికి ప్రకృతి మనకిచ్చే వరం అన్నమాట. సో మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న చిన్న ఆనందం కూడా పెద్ద పండగలాగా కనిపిస్తుంది. ఏమంటారు? ఎస్, మరి ఈ రోజుని ఒక చిరునవ్వుతో మొదలు పెడదాము. దొరికిన దానికే మనం సంతోషించేలా మార్చుకుందాము. ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో సమయం 7 అవర్స్ క్రాస్ అయిపోయి 54 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అవుతుంది. మరి చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ నేనైతే మాట్లాడతాను. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనకు వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయి. లక్ష్మి గారు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ స్వాతి గారు, సూపర్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీరజ గారు కూడా మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజ్. మీరు కూడా వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలనుకుంటే 9140232348 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. మీ మెసేజ్ని నేను చదివి వినిపించేస్తాను.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు నిజామాబాద్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్ అవగాహన సదస్సు, పసుపు బోర్డు కార్యాలయంలో రైతులతో సమావేశం, డిచ్పల్లిలో ఎంపీ అరవింద్ ఫౌండేషన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతోంది. వరంగల్లో జరగనున్న కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొంటారు. సింగరేణి సంస్థను కాపాడుకుంటూ లాభాల బాటలో నడిపిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బొగ్గుకే పరిమితం కాకుండా బంగారం, లిథియం, మైనింగ్ రంగాల్లోకి ప్రవేశించి ఎన్టీపీసీ స్థాయిలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట బీజేపీ కార్యాలయంలో రామచందర్రావు చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరింది. ఈ సాయంత్రం ఆయన దీక్ష విరమిస్తారు. అంజయ్యనగర్ ఘటన నేపథ్యంలో సైబరాబాద్లో అక్రమ నిర్మాణాలపై విజిలెన్స్ దృష్టి పెట్టింది. 75 గజాల లోపు ఉండి 7 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి నిర్మాణంలో ఉన్న వాటిని నోటీసులు లేకుండా కూల్చివేస్తామని సీఎంసీ కమిషనర్ సృజన తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల ప్రోటోకాల్పై రామచందర్రావు విమర్శలు గుప్పించారు. గతంలో అమెరికా వెళ్లినప్పుడు అడ్డుకోలేదని, అయితే ఇప్పుడు సమాచారం ఇవ్వకుండా దేశ వ్యతిరేక శక్తులను ఎందుకు కలవాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. క్యూర్, ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా ఈరోజు సాయంత్రం వెల్లడిస్తారు. ఎంపిక కాని వారి నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలిస్తున్నామని హౌసింగ్ బోర్డు తెలిపింది. ఫోర్ వీలర్ను

గా ఉపయోగిస్తే అర్హులుగానే గుర్తిస్తున్నామని హౌసింగ్ బోర్డు వీసీ విపి గౌతమ్ వెల్లడించారు. ఈరోజు 22A భూబాధితులతో ఎమ్మెల్యే వివేకానంద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొంటారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మాయం. మరి స్టూడియో క్లాక్ లో సమయం 8 అవర్స్ క్రాస్ అయిపోయి, 10 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అవుతుంది. మార్నింగ్ నిద్రలు ఇవ్వగానే మనం మంచి మంచి సౌండ్స్ వింటూ ఉంటాం కదా. మన అలారం కాకుండా ఇంకా సౌండ్స్ వింటాము. ఏంటా సౌండ్స్? ఎనీ గెసెస్? ఎస్, మీరైతే గెస్ చేస్తూనే ఉండండి. ఆ సౌండ్స్ ఏంటి? ఆ సౌండ్స్ ఎందుకు వస్తాయి? మనల్ని ఎందుకు అంత హ్యాపీగా ఉంచుతాయి? వాటి గురించి మీకు తెలిసినట్టయితే మీరు నాకు వాట్సాప్ చేయండి. 9140232348 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ సౌండ్స్ గురించి మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా బట్ నేనైతే చెప్పేస్తాను ఈ పాట తర్వాత. మరి సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. హాయ్ లైలా ప్రియురాలా వీణా మెడల వరమల, అంటే ఎస్పి బాలుగారు చిత్రమ్మ పాడిన వినోదం మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మరి నేనైతే అడిగేశాను మార్నింగ్ మనకు అలారం సౌండ్ కాకుండా ఇంకా మంచి అందమైన సౌండ్స్ వినిపిస్తాయన్నమాట. మరి మార్నింగే ఎందుకు వినిపిస్తాయి, ఆ సౌండ్స్ని గెస్ చేయమని నేను అడిగాను. మనకైతే మంగాభాస్కర్ గారు, బీవీరావు గారు అండ్ శోభారాణి గారు కరెక్ట్గా మెసేజ్ చేశారు. ఆబ్వియస్లీ అందరూ గెస్ చేస్తారు, ఎస్ బర్డ్ సౌండ్ అనమాట. ఫోన్ అలారం, ఫోన్ నోటిఫికేషన్ కాకుండా మన ఇంటి బయట ఒకవేళ చెట్లు ఉన్నట్లయితే చెట్ల మీద నుంచి వినిపించే పక్షుల కిలకిలా రావాలన్నమాట. మరి ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా, పక్షులు మనకు రోజంతా కనిపిస్తూనే ఉంటాయి కదా, మరి ఉదయాన్ని ఎందుకు ఎక్కువగా అరుస్తాయి, లేకపోతే ఏదన్నా పాటలు పాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది, సూర్యుడు ఉదయించకముందే వాటికి అలారం ఎవరైనా పెడుతున్నారా, లేకపోతే ఏంటి, దీని వెనక చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉందట. మరి దాని గురించి అయితే మాట్లాడుకుందాము. ఉదయం మార్నింగ్ టైంలో ఈ పక్షులు చేసే సౌండ్స్ ఉంటాయి కదా, ఆ వోకల్ యాక్టివిటీని సైంటిస్టులు డాన్ కోరస్ అని పిలుస్తారట. మరి ఆ డౌన్ కోరస్ అంటే ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకుందాము. తెల్లవారుజామున ముఖ్యంగా సూర్యోదయానికి ముందు నుంచే, సూర్యోదయం తర్వాత కొంచెం, సూర్యోదయమైన కొంచెం సేపటి వరకు పక్షులు అనేది చాలా యాక్టివ్గా కాల్స్, సౌండ్స్, సాంగ్స్ చేస్తాయన్నమాట. అంటే ఫస్ట్ ఒక పక్షి మొదలు పెడుతుంది, దాన్ని చూసి ఇంకొకటి రియాక్ట్ అయిపోయి అది కూడా స్టార్ట్ చేస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వెళ్ళడము, ఒక పక్షి నుంచి ఇంకో పక్షి దగ్గరికి వెళ్ళడము, కొద్దిసేపటికి ఆ ప్లేస్ అంతా ఒక న్యాచురల్ ఆర్కెస్ట్రా లాగా మారిపోతుంది. దీన్నే డౌన్ కోరస్ అని అంటారట. చాలా బాగుంది కదా. ఎస్, మనకు అంటే అవన్నీ పాటల్లాగా అనిపించిన పక్షులు చేసే ప్రతి ఒక్క సౌండ్కి ఒక సాంగ్ లాగా కాదు, కొన్ని కాల్స్ అంటే కొన్ని ప్రత్యేకమైన సందేశం పంపించుకునే మెసేజెస్ ఉన్నాయంట. మరి అవేంటో వాటి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పేస్తాను. చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మార్నింగ్ మార్నింగే బర్డ్స్ ఎందుకు సౌండ్స్ చేస్తాయి అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, అది కూడా ఎర్లీ మార్నింగ్ అండ్ సన్రైజ్ తర్వాత కొంతసేపు మాత్రమే చేస్తాయి. ఎందుకు అని అంటే, ఫస్ట్ ఇది నా ఏరియా అని చెప్పడానికంట. చాలా పక్షులు తమ టెరిటరీని అంటే వాళ్ళ ప్లేస్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా బ్రీడింగ్ సీజన్లో అంటే మగ పక్షులు పాటల ద్వారా వేరే పక్షులకు చెప్తాయంట, ఈ ప్రాంతంలో నేను ఉన్నాను, ఇది నా భూభాగము అనే సిగ్నల్ని ఇస్తాయట. అంటే వాళ్ళు చేసే అంటే కన్వర్జేషను మనకు స్వీట్ మ్యూజిక్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. వాటి ప్రపంచంలోనేమో అది మాత్రం ఒక రకమైన అనౌన్స్మెంట్ అని మనకు తెలియదు కదా. ఎస్, అంతేకాకుండా వాళ్ళ పార్ట్నర్స్ని అట్రాక్ట్ చేయడానికి కూడా సౌండ్స్ చేస్తాయి. అంటే బర్డ్ సాంగ్కి బర్డ్ మేట్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరిని పలకరించుకోవడానికి ఒక రకమైన సౌండ్స్ చేస్తాయన్నమాట. సో దానికోసం కూడా సౌండ్ చేస్తాయి. గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం మాత్రమే కాకుండా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం అన్నమాట. సో ఆ సౌండ్తో అది కూడా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంతేకాకుండా ఇంకా మార్నింగ్లో సౌండ్ కండిషన్స్ కొన్ని కొన్ని టైమ్స్ ప్రాపర్గా ఉండవు కదా, గాలి అలా ఏమైనా ఉంటుంది కదా, అలాంటి టైంలో అంటే మందుకి అవి మార్నింగ్ టైంలో చేసుకుంటాయి అన్నమాట సౌండ్స్. సో ఇంకా కొన్ని కొన్ని విషయాలు అయితే ఉన్నాయి, అన్నీ అప్పుడే చెప్పేస్తే ఎలా. సో సూపర్ సాంగ్ అయితే విన్నాము, సాంగ్ తర్వాత ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పేస్తాను. ఎస్, మరి గ్రీక్ వీరుడు అంటూ సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం ఫ్రమ్ ద మూవీ నిన్నే పెళ్ళాడతా.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंगड़ी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्न ए हैदराबाद।
2: ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము బర్డ్ సౌండ్స్ గురించి. అవి మార్నింగ్ ఎందుకు చేస్తాయి అని అంటే, అవి ఇలా కమ్యూనికేట్ చేసుకోవాలి అని అనుకుంటే మార్నింగ్ అయితేనే మనకు ట్రాఫిక్ లేకపోతే అట్మాస్ఫియర్ గాలి అలాంటివన్నీ ఉండవు, కామ్గా ఉంటుంది కాబట్టి అదంతా సెట్ చేసుకుంటుంది అనమాట. తెల్లవారుజామున గాలి ఇలాంటివన్నీ ఉండవు, ట్రాఫిక్ ఉండదు, హ్యూమన్ యాక్టివిటీ ఉండదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండదు కాబట్టి అవి మార్నింగే సెట్ చేసుకుంటాయి. ఇంకా అది ఫుడ్ని కూడా సెర్చ్ చేసుకుంటుంది. సూర్యోదయానికి ముందు అంటే వెలుతురు తక్కువగా ఉన్నప్పుడే అవి వాటి యొక్క ఫుడ్ని కూడా వెతికి కొన్ని పక్షులకు ఆ సమయంలోనే ఇన్సెక్ట్స్ లేదా ఇతర ఫుడ్ని కూడా గుర్తించడానికి చాలా ఈజీగా ఉంటుందంట. అందువల్ల డే లైట్ బాగా వచ్చే వరకు ఉండకుండా అవి ఆ టైంలోనే ఫుడ్ను కూడా వెతికి పెట్టుకుంటాయన్నమాట. అంతేకాకుండా మనకైతే ఎలా మనకు ఎలా ఉంటుందో బయోలాజికల్ క్లాక్, మన బాడీకి ఒక క్లాక్ అనేది, సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో బర్డ్స్కి కూడా ఒక బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. సో వాటి శరీరంలో స్లీప్ వేక్ సైకిల్ ఉన్నట్లే పక్షుల్లో కూడా వాళ్ళకి సిర్కాడియన్ రిథమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో లైట్ డార్క్ సైకిల్, వాటి డైలీ యాక్టివిటీస్ టైమింగ్స్ని అవన్నీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. తెల్లవారుతున్నప్పుడు లైట్గా లెవెల్స్ మార్చడము, బాడీ క్లాక్కి ఒక ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ సిగ్నల్స్ ఇవ్వడము, అలాంటివన్నీ వస్తాయి. మనం ఏమనుకుంటాము, అది అలారం లాగా వాటిని మనం అనుకుంటాము, అంటే నేచరే మన కోసం అలారం ఇస్తుంది అనేసి. సో అన్ని బర్డ్స్ ఒకేసారి స్టార్ట్ చేస్తాయా అని అంటే కాదనమాట. చెప్పాను కదా స్టార్టింగ్లో డౌన్ కోరస్లో అవి ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని స్టార్ట్ చేస్తాయన్నమాట. డిఫరెంట్ బర్డ్ స్పెషల్స్ డిఫరెంట్ టైమింగ్స్లో వాటి యొక్క సింగింగ్ని స్టార్ట్ చేస్తాయి. వాటి యొక్క అంటే ఫీడింగ్ టైము, బిహేవియర్, సీజను, ఫ్యాక్టర్స్ ఇవన్నీ డిపెండ్ అవుతాయి అన్నమాట వాటికి. సో కొన్ని ఒకేసారి అందరూ కలిసి కొన్ని స్టార్ట్ చేస్తాయి, కొన్నేమో కొంచెం సేపు ఆగి జాయిన్ అవుతాయి అన్నమాట. అందుకే మనకు అది ఒక మంచి ఆర్కెస్ట్రా లాగా వినిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు ఇలా ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అని అంటే, అన్నింటి పర్పస్ అంటే వాటి యొక్క రిక్వైర్మెంట్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి వేరువేరు సౌండ్స్ని చేస్తాయి. నేను ఇక్కడ ఉన్నాను లేకపోతే ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళడానికి, లేకపోతే పేరెంట్స్ చిక్స్ కమ్యూనికేషన్ కోసము, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యా

కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. దానికి డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అనేది చేస్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఎన్ని డిఫరెంట్ బర్డ్స్ ఎన్ని సౌండ్స్ చేసినా కూడా మనకు మాత్రం అది మార్నింగ్ మైండ్ఫుల్నెస్ అంటే ఒకలాంటి హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అనమాట. సో మరి మీ ఇంటి దగ్గర ఉదయాన్నే ఎక్కువగా పక్షులు ఏమైనా సౌండ్స్ చేస్తున్నాయా? కాకి, పిచ్చుక, చిలుక, కోయిల ఇలా చాలా ఉంటాయి కదా, అలా ఏవైనా బర్డ్స్ సౌండ్స్ చేస్తున్నాయా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు అనమాట. వాట్సాప్ చేయాలి అనుకుంటే నా నెంబర్ 9140233484822 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీ మెసేజ్ని చదివి వినిపించేస్తాను. సో ప్రకృతి మనకు ప్రతి ఉదయం ఒక ఫ్రీ ఏమంటారు ఫ్రీ కాన్సర్ట్ని ఇస్తుంది అనమాట. టికెట్ అవసరం లేకుండా, బుకింగ్ అవసరం లేకుండా, ఒక అంటే స్టేజ్ కూడా అవసరం లేకుండా, కావాల్సిందల్లా ఏంటి అని అంటే జస్ట్ దాన్ని మనం విని ఎంజాయ్ చేయడం అనమాట. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోద జీవితం రంగుల మాయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. మరి బయట మనకు మార్నింగ్ నిద్ర అలా లేచానో లేదో వర్షం, ఫుల్ వర్షం అన్నమాట. అలా సడన్గా వర్షం వస్తూ ఉంది, వెళ్తూ ఉంది, కానీ ఇంకొక పక్క చూస్తేనేమో కాస్త వేడిగా ఉంది, కాస్త చల్లగా ఉంటుంది. మరి ఇలాంటి టైంలో మన బాడీని మనం చాలా చాలా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకు అంటే అప్పుడే వేడిగా ఉంది, అప్పుడే ఇంత వర్షంలో కూడా కొంతమంది అయితే ఏసీ ఆన్ చేసుకొని పడుకుంటున్నారు. దట్స్ నాట్ గుడ్ అట్ ఆల్ కదా, మనందరికీ తెలుసు. కానీ కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలాంటి క్లైమేట్ చేంజెస్లో మనము చాలా కేర్ఫుల్గా ఉండడం ఎంతో ఎంతో ఇంపార్టెంట్. మన బాడీని ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడము, చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవడము, హెల్దీ ఫుడ్ తీసుకోవడము, ముఖ్యంగా నీట్నెస్ని మెయింటైన్ చేయడము. ఎందుకంటే వాటర్తో అక్కడక్కడ చిన్న చిన్న పాండ్స్ లాగా వాటర్ ఉండిపోయి దానిపైన దోమలు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంది కదా. అలాంటి ప్లేసెస్లో చుట్టుపక్కల మనం కొంచెం కేర్ఫుల్గా ఉన్నట్లయితే కనుక హ్యాపీగా ఉంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో రెయిన్బో తో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో టైం 8:59 దాటి 20 సెకండ్లు అవుతుంది. 9 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ మాట్లాడుకుందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించారు. కొండా సురేఖ అంశంపై ఇక ఎవరూ మాట్లాడవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. తొలగించిన ఓటర్ల పేర్లు గ్రామ సభల్లో చదవాలని సూచించారు. స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కె కేశవరావు అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండరాం, శాంతాసిన్హా, నవీన్ మిత్తల్, శక్తిశాఖ కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నతస్థాయి కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్యా కమిషనర్కు చోటు కల్పించింది. అందరితో చర్చించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. తెలంగాణలో బకాయి పడ్డ 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచందర్రావు 48 గంటల నిరాహార దీక్ష ఈరోజు కొనసాగనుంది. ఫీజు బకాయిలు చెల్లించే వరకు తమ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎంసీసీ విడుదల చేసిన తొలి విడత ఆల్ ఇండియా కోటా ఫైనల్ మెరిట్ జాబితాలో తెలంగాణకు చెందిన 5 విద్యార్థులకు ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ సీట్లు దక్కాయి. నీట్ యూజీలో టాప్ 100 లోపు ర్యాంకులు సాధించిన తెలంగాణ అభ్యర్థుల్లో 13, 19, 21, 38, 42 ర్యాంకర్లు ఈ సీట్లు పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోవడంపై రాష్ట మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. విద్యార్థులకు సురక్షితమైన తరగతి గదులు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేస్తూ పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరించి విద్యాశాఖాధికారుల నుంచి నివేదిక కోరింది. ఓటర్ల సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. పార్టీ ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ గ్రామసభల్లో నిష్ణాతులైన బూత్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించి ఓట్ల తొలగింపును నివారించాలని నాయకుల జూమ్ సమావేశంలో స్పష్టం చేశారు. తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఆసిఫాబాద్, వరంగల్తో సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని

వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్ మరి గజ్ని మూవీ నుంచి కార్తిక్ గారు ఆలపించిన సూపర్ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. ఎస్ బ్యాటు లేదు, బాల్ లేదు, ఎంపైర్ అంతకన్నా లేడు, మరి స్టేడియం కూడా అసలే లేదు, అయినా మ్యాచ్ మాత్రం ఫుల్ ఫుల్ ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. నా స్కోర్ ఎంత, నువ్వు అవుట్, లేదు లేదు నేను అవుట్ కాదు నువ్వే అవుట్, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ వింటాం మనము? ఎనీ గెసెస్? ఎస్ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ నవ్వులతో పరుగులతో ఒకప్పుడు మన వీధుల్లో సందడి చేసిన గేమ్ అన్నమాట. ఆ గేమ్ ఏంటో మీరు గెస్ చేయండి. గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎస్ దానికి కావాల్సిందల్లా జస్ట్ రెండు మాత్రమే, రెండు ప్రాప్స్ కావాలనుకోండి. దానికి బాల్ కూడా అవసరం లేదు, స్టేడియం అవసరం లేదు. ఆ గేమ్ నేమ్ చెప్పండి, నేను ఆ గేమ్ నేమ్ గురించి ఈ సాంగ్ తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్పేస్తాను. మనం చైల్డ్హుడ్, చిన్నప్పుడు బాగా ఆడిన ఆట అన్నమాట. ఎస్ వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. దేవదాస్ మూవీ నుంచి కార్తీక్ గారు, సుజాత గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే వినిద్దాం.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: ఎస్, ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. ఏంటి అని అంటే, ముఖ్యంగా ఇప్పటి పిల్లలకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆట అని అంటే చాలు, మొబైల్ గేమ్స్, వీడియో గేమ్స్, ప్లే స్టేషన్ అలా అది ఆడుకుంటూ ఉంటారు ఇంట్లోనే, లేకపోతే ఇండోర్ బోర్డ్ గేమ్స్ ఇలా ఆడతారు. బట్ అప్పట్లో అయితే చిన్నప్పుడు, మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆట ఆడాలి అని అంటే చాలు, పెద్దగా అసలు ఎక్విప్మెంట్సే అవసరం లేదు, జస్ట్ గ్రౌండ్, ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటే చాలు, చాలా రకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. అలాంటి ఆటల్లో ఒకటి అన్నమాట, చేతిలో 2 చిన్న చెక్క ముక్కలు ఉంటే చాలు. ఎస్, మరి ఏంటి ఆ గేమ్ అని అంటే, ఎస్, గిల్లి దండ. గిల్లిదండ ఈ పేరేంటి అని అనుకోవచ్చు కొంతమంది, కొంతమందికి ఏమో ఓహ్ గిల్లిదండనా అని అనుకుంటారు. మరి ఈ గిల్లిదండ గురించి కొన్ని ఎక్సైట్మెంట్ న్యూసెస్ అయితే నీకు చెప్పేస్తాను. కానీ ఈ గేమ్ ఆడేటప్పుడు మనకి క్రికెట్ మ్యాచ్కి ఏమాత్రం తగ్గకుండా ఉండే ఎక్సైట్మెంట్ ఉంటుందన్నమాట. మనం గిల్లి గాల్లోకి లేవగానే దండాతో ఒక దెబ్బ కొట్టామంటే అది ఎంత దూరం వెళ్ళింది, ఎవరు దాన్ని పట్టుకున్నారు అని చూస్తూ ఉంటాం కదా, అదే ఆ గేమ్ అన్నమాట గిల్లి దండ. అసలు ఈ ఆట ఎలా ఆడతారు, దీని హిస్టరీ ఏంటి, క్రికెట్కి దీనికి పోలిక ఏమైనా ఉందా, ఇది ఎలాంటి ట్రెడిషనల్ గేమ్, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాము ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

ఎస్, మరి దేశముద్ర మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మనం మాట్లాడుకుంటున్నాం గిల్లీ దండా గేమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు గిల్లీ దండా అంటే ఏంటి, ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఇది మన ఇండియాలో ఆడే ఆడ అనమాట, ఒక ట్రెడిషనల్ అవుట్డోర్ గేమ్. దీనికి ఏం కావాలి అంటే, చిన్న రెండు చెక్క ముక్కలు. గిల్లీ అంటే చిన్నగా ఉండే చెక్క ముక్కను గిల్లీ అంటారనమాట. దానికి టూ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ టూ ఎడ్జెస్ని పాయింటెడ్గా తయారు చేస్తారనమాట, షార్ప్గా ఇట్లా పాయింటెడ్ లాగా. దాన్ని గిల్లీ అంటారు. దండ అంటే గిల్లీని కొట్టడానికి ఉపయోగించే ఒక పొడవైన స్టిక్ అనమాట, దాన్ని దండ అని అంటారు. అంతే, కాస్ట్లీ స్పోర్ట్స్ లాగా దీనికి ఒక కిట్ కావాలి, యూనిఫామ్ కావాలి, పెద్ద గ్రౌండ్ కావాలి, అలా ఏం అవసరం లేదనమాట. ఒక చిన్న ప్లేస్ ఉంటే చాలు, అక్కడ ఇది ఆడుకుంటారు పిల్లలు. చాలా యాక్సెసిబుల్గా ఉండే గేమ్. మరి ఈ గేమ్ని ఎలా ఆడతారు అని అంటే, ఇది ఒక్కొక్క ప్లేస్ని బట్టి కొంతమంది వాళ్ళు రూల్స్ మార్చుకోవడము, వాళ్ళ కన్వీనియంట్గా ఆడడం అలా జరుగుతుందన్నమాట. సో నేల పైన, ఫ్లోర్ పైన చిన్న గ్రో అంటే చిన్న గుందలాగా గీస్తారనమాట, లేదంటే ఒక సర్కిల్ని చేస్తారు. సర్కిల్ని చేసి పెద్ద స్టిక్తో ఆ చిన్న స్టిక్ని ఇలా టచ్ చేసి దాన్ని పైకి లేపి టప్ అని కొడతారనమాట. కొట్టాక అది ఎంత దూరం వెళ్తుందో డిస్టెన్స్ని బట్టి కొంతమంది ఆడతారు. లేదు అంటే పెద్ద స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్తో మెజర్ చేస్తారనమాట, ఎంత దూరం వెళ్ళింది అనేసి ఆ దాంతో మెజర్ చేస్తారు. ఇలా ఒక ప్లేస్లో ఆడతారు. సో అక్కడి నుంచి అది గాల్లో ఉన్నప్పుడే మనం కొట్టాలన్నమాట. చెప్పాను కదా ఇందాక, ఎంత దూరం వెళ్తే అంత దాన్ని వీలైనంత వరకు పంపించేస్తారు. అక్కడి నుంచి గేమ్ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. కొన్ని కొన్ని టైమ్స్లో గాల్లో ఉన్న గిల్లీని క్యాచ్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం ఇలా కొట్టినప్పుడు, పైకి లేచినప్పుడు చేస్తే అవుట్ అయిపోతారు, అప్పుడు అవుట్. లేదు వాళ్ళు క్యాచ్ చేయకలేదు అని అంటే దాంతో కొట్టేస్తారనమాట. ఇంకా కొన్ని ప్లేసెస్లో చెప్పాను కదా, దాన్ని ఇలా గిల్లీతో పెద్ద పెద్ద దండాతో మెజర్ చేస్తారు, 1 2 అనేసి ఇలా మెజర్ చేస్తారనమాట. సరే.

మరి ఇంకా కొన్ని విషయాలైతే దీని గురించి చెప్పేస్తాను. మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం. మరి మల్లన్న మూవీ నుంచి రీటా గారు పాడిన అలెగ్రా అలెగ్రా అలెగ్రా అలె అలెగ్రా అంటూ వచ్చేస్తుంది.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిణి నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో. మనం మాట్లాడుకుంటున్నాం గిల్లీ దండా గేమ్ గురించి. మరి అప్పట్లో మెజరింగ్ టేప్ అవసరం లేకుండానే ఇంత గేమ్ ఆడేవారు. మరి దండాను చెప్పాను కదా, ఒకసారి రెండుసార్లు మూడుసార్లు అని డిస్టెన్స్ కౌంట్ చేసుకుంటూ ఎవరైతే ఎక్కువ దండాలు వెళ్ళిందో వాళ్ళే గేమ్ విన్నర్స్ అనమాట. అక్కడే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయ్యేవి, ఆ నువ్వు ఇలా కొలిచావు, నువ్వు ఇలా మెజర్ చేసావు, నేను ఇలా మెజర్ చేశాను అనేసి. మరి ఇది ఎంత పాత ట్రెడిషనల్ గేమ్ అని అంటే, మన ఇండియాలో అయితే ఇది ఖచ్చితంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిపోయింది ఈ గేమ్ అనమాట. సో ఇండియాతో పాటు దక్షిణాసియాలోని ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని స్టిక్ అండ్ పెగ్ గేమ్గా పిలుస్తారట, అక్కడ కూడా ఆడేవాళ్ళు. అంతేకాకుండా ఈ గిల్లీ దండకు మన ఇండియాలోనే చెప్పాను కదా, ప్లేస్ని బట్టి అక్కడక్కడ సిచ్యువేషన్స్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటారనమాట. గిల్లీ దండ, దండివ్వయో ఇలాంటి పేర్లతో కూడా దీన్ని పిలుస్తారు. రూల్స్, ఎక్విప్మెంట్స్, సైజ్, స్కోరింగ్ ఇలాంటివన్నీ కూడా ప్లేస్ని బట్టి మారుతూ ఉంటాయన్నమాట. ఇది ఒక ట్రెడిషనల్ గేమ్ అనే చెప్పాలి. ఒక్కొక్క ప్రాంతంలో దీనికి ఒక్కొక్క ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. మరి క్రికెట్కి దీనికి రిలేషన్ ఉందా ఏదైనా అని అంటే మాట్లాడుకుందాం. మరి సూపర్ ట్రాక్ తర్వాత అయితే దాని గురించి మాట్లాడుకుందాము. కిక్ మూవీ నుంచి గోరే గో గోరే అంటే సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. జ్యోత్స్న గారు అండ్ కార్తిక్ గారు పాడారు.

ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాం గిల్లీ దండా గేమ్ గురించి. క్రికెట్కి దీనికి రిలేషన్ ఉందా అని అంటే కొంచెం, అంటే ఈ గేమ్ని చూసే క్రికెట్ స్టార్ట్ అయ్యిందని కొంతమంది అంటారు, కొంతమంది కాదు అని అంటారనమాట. కొంచెం కంపేర్ చేసినట్లయితే క్రికెట్లో మనకు బ్యాట్, బాల్, ఫీల్డర్, బాల్ని దూరంగా కొడతాం, చాలామంది ఉంటారు. బట్ ఈ గిల్లీ దండాలో దండ ఉంటుంది, గిల్లీ ఉంటుంది, అపోనెంట్ ఉంటాడు, గిల్లీని దూరంగా కొడతాం, ఆడేవాళ్ళు ఉంటారనమాట. మెంబర్స్ ఎక్కువగా ఉండరు. బ్యాట్ బాల్ లాగానే కొట్టే ప్రాసెస్ కొంచెం అలా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి, అంతేకాని సేమ్ అయితే కాదు.

0: సో దీనికి అంటే దీనికి ఖచ్చితంగా దీని నుంచి వచ్చింది అని హిస్టారికల్ ఎవిడెన్స్ అయితే లేదన్నమాట. కాబట్టి జస్ట్ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ గిల్లిదండ ఆడితే మనకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయట. మరి ఏంటి అని అంటే, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే చిన్న గిల్లి గాల్లోకి వచ్చినప్పుడు దాన్ని టైంకి ఇలా కొట్టాలి కదా, ఆ కొట్టే ప్రాసెస్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తామన్నమాట. అందుకు ఐస్ చూస్తున్న మూమెంట్స్కి హ్యాండ్స్ ఐస్ హ్యాండ్స్ మన బ్రెయిన్ని కనెక్ట్ చేస్తాయన్నమాట, త్వరగా మూమెంట్ ఇవ్వాలి అనేసి. అండ్ మనం గిల్లి ఎటు వెళుతుందో ప్రెడిక్ట్ చేసే రియాక్షన్స్ ఇవ్వాలన్నమాట, అది ఎటువైపు వెళుతుంది అని చూడడానికి. అక్కడ అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతుంది. ఎలా మనము దాన్ని మెజర్ చేస్తాం కదా, అంతేకాకుండా అది ఎక్కడికి వెళుతుంది అనేసి చూస్తూ కూడా ఉంటాం అన్నమాట. రన్నింగ్, బెండింగ్, హిట్టింగ్, క్యాచింగ్, ఒక్క గేమ్లో బాడీ మూమెంట్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట మనకి. ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అయితే చాలా చాలా పెరుగుతుంది గాల్లో, అది తిరిగినప్పుడు హిట్ అని కొడతాం కదా అలా అన్నమాట. సో ఇది గిల్లిదండ గురించి. ఇప్పుడు ఒకప్పుడేమో బయట ఉన్న పిల్లల్ని ఇంకా చాలురా ఆటలు, ఇంట్లోకి రండి ఇంట్లోకి రండి అని పిలిచేవాళ్ళం. బట్ ఇప్పుడు మొబైల్ చూస్తూ, ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ అలా ఉండిపోతారు కదా, ఇంట్లో ఏదేదో ఆటలు ఆడుతూ కాసేపైనా బయటకు వెళ్ళి ఆడుకోవచ్చు కదా అని మనం రిక్వెస్ట్ చేస్తుంటాము. ఎలా రివర్స్ అయిపోయింది కదా. ఎస్, మరి మీ కూడా వీలైనప్పుడల్లా ఇలాంటి చిన్న చిన్న అవుట్డోర్ గేమ్స్ మాత్రం కంపల్సరీ ఆడుతూ ఉండండి. ఏమంటారు? ఎస్, వీటినే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమ్మాయం. చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: FM Rainbow 101.9.

సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం, రంగుల మాయం. మరి మన టాలీవుడ్ మూవీస్ గురించి చూసినట్లయితే కనుక మాస్ మహారాజు మన రవితేజ గారు కొంచెం రూటు మార్చి థియేటర్స్లోకి వచ్చారనమాట. తను చేసిన లేటెస్ట్ సినిమా మనందరికీ తెలుసు, అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సూపర్ సెన్సేషనల్ హిట్ కూడా అయింది. ఎస్, ఇరుముడి మూవీ. మరి శివ నిర్వాణ దర్శకత్వంగా తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా మూవీ చాలా చాలా చాలా పెద్ద హిట్ అయిందంట. మరి మీరు కూడా వెళ్ళి తప్పకుండా థియేటర్స్లో మాత్రమే చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో ద జీవితం, రంగుల మాయం. నేను మీ ఆర్జే స్వాతి శరత్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.
2: ఎస్, మరి నేనైతే బాయ్ బై చెప్పేసి టైం వచ్చేసింది. ఎందుకంటే స్టూడియో క్లాక్ లో టైం 9 అవర్స్ క్రాస్ అయిపోయి, 56 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి, 20 సెకండ్స్ అవుతుంది. మరి నెక్స్ట్ ఆచే కూడా ఫుల్ కంటెంట్తో మస్తీ మస్తీ మజాగా మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. నేనైతే చెప్పాను 10 o'clock న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఆర్జేస్ మాత్రం రెడీగా ఉన్నారు, టంగ్ స్లిప్ అయింది. ఎవరైనా విని ఉంటే మాత్రం మెసేజ్ చేయొచ్చు ఏంటి అనేసి. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్ రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతో, పాటలతో, మాటలతో నేనైతే వచ్చేస్తాను. మీరు మాత్రం ఎస్ చేయాల్సిందల్లా హ్యాపీగా, హెల్దీగా బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అండ్ చాలా చాలా చాలా ఎనర్జెటిక్తో మీ డేనైతే స్టార్ట్ చేసేయండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. బాయ్ బాయ్, టేక్ యూ ఆల్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. అండ్ స్వాతి బాయ్ బాయ్ చెప్పేస్తుంది.
3: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
4: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
3: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
4: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
3: పేరిణి నృత్యం,
4: ఒగ్గు కథలు,
3: జానపద గీతాల సోయగాలతో
4: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
3: పచ్చని పంటలు ఒకవైపు,
4: చేనేత చీరలు మరోవైపు,
3: బిర్యానీ రుచుల నుంచి
4: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
3: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని 9వ జాతీయ భద్రత వ్యూహాల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించి ఎస్ఓపీలు రూపొందించాలని భద్రత ఏజెన్సీలకు సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి కెనడా అమెరికాలలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 27న న్యాయస్థానాలకు ప్రత్యేక సెలవు దినంగా హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ నిన్న ఉత్తర్వులను జారీ చేశారు. హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, లేబర్ కోర్టులకు 26, 28న ఇప్పటికే సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ ప్రారంభమైంది. అర్హులైన ఎవరి ఓటు తొలగించకుండా నోటీసులు అందుకున్న వారిపై 27 నుంచి విచారణ చేపట్టాలని, 31 నాటికి ప్రింటింగ్ పూర్తి చేయాలని సీఈఓ కార్యాలయం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆడిటింగ్ పరిధిలోకి రాని వ్యాపార వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు 2026-27 మదింపు సంవత్సరానికి 31 లోపు ఐటీఆర్ రిటర్నులు సమర్పించాలని పన్ను విభాగం తెలిపింది. తమ ఆదాయ వనరులను బట్టి తగిన ఫారంను ఎంచుకొని సమయానికి ఫైల్ చేయాలని సూచించింది. అంతర్జాతీయ విపణిలో కొరతను నివారించేందుకు గోధుమలు, వాటి ఉత్పత్తుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా దెబ్బతినగా దేశీయ ధరల నియంత్రణకు 2022 మేలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ గోధుమ పిండి, మైదాల ఎగుమతికి అనుమతినిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శలను బీజేపీ ఖండించింది. మోదీ పాలనలో 100 స్టార్టప్లతో అంతరిక్ష రంగం విస్తరించిందని, 399 విదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో పాటు ఎన్ఎస్ఐఎల్ రాబడి గణనీయంగా పెరిగిందని ఆ పార్టీ ప్రతినిధి ప్రదీప్ భండారి స్పష్టం చేశారు. హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు 3-5 తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయి సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. అర్జెంటీనా ఆటగాళ్లు టోస్ కాని డొమేనే 2 గోల్స్ చేయగా, భారత్ తరపున సుఖజిత్, హార్దిక్ సింగ్ గోల్స్ సాధించిన ఓటమి తప్పలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: साथियों, आप मैं जानती हूँ कि बिल्कुल बिल्कुल बेफिक्रे उड़ना चाहते हैं, जरूर उड़ाएंगे, लेकिन लेकिन लेकिन उससे पहले एक अहम जानकारी तो आप तक पहुँचा दे।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. प्रधान ఎన్నికల అధికారి తెలంగాణ
0: जी, ये मुझे आपको विशेष जानकारी देनी थी, और अगर ये विशेष जानकारी आप तक पहुंच गई है और आप इस पे अमल कर सकते हैं तो आप बिल्कुल बिल्कुल बेफिक्रे रह सकते हैं।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు నిజామాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్ అవగాహన సదస్సు, పసుపు బోర్డు కార్యాలయంలో రైతులతో సమావేశం, డిచ్పల్లిలో ఎంపీ అరవింద్ ఫౌండేషన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతోంది. వరంగల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు. స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కె కేశవరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండరాం, శాంతా సిన్హా, నవీన్ మిత్తల్ శక్తి శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్య కమిషనర్కు చోటు కల్పించింది. అందరితో చర్చించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి కెనడా, అమెరికాలలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతర్జాతీయ విపణిలో కొరతను నివారించేందుకు గోధుమలు, వాటి ఉత్పత్తుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా దెబ్బతినగా దేశీయ ధరల నియంత్రణకు 2022 మేలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ గోధుమ పిండి, మైదాల ఎగుమతికి అనుమతినిచ్చింది. 15,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రామ్ చంద్రరావు చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరింది. ఈ సాయంత్రం ఆయన దీక్ష విరమించనున్నారు. క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా ఈరోజు సాయంత్రం వెల్లడించనున్నారు. ఎంపిక కాని వారి నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలిస్తున్నామని హౌసింగ్ బోర్డు తెలిపింది. 4-వీలర్ను క్యాబ్గా ఉపయోగిస్తే అర్హులుగానే గుర్తిస్తున్నామని హౌసింగ్ బోర్డు వీసీ వీపీ గౌతమ్ వెల్లడించారు. ఈరోజు 22A భూ బాధితులతో ఎమ్మెల్యే వివేకానంద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొననున్నారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3:00 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: रेनबो 101.9
1: आकाशवाणी के उसी एफएम रेनबो का ना 1.9 पर अब बारी एक अहम जानकारी की।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: और साथियों आकाशवाणी के उसी एफएम रेनबो पर 1.9 पर आप सुन रहे हैं आपका अपना प्रोग्राम नमस्ते हेलो आदाब, और
3: मैं हूँ आपकी आरजे सुरभि और मेरे साथ हैं आरजे
1: प्रीति, आपके धड़कन पर जी दी
3: आरजे प्रीति जी। प्रीति जी, जैसे अभी आपने ज्ञान चंद जी के बारे में बताया, एटीएम की मतलब फुल फॉर्म उनका बड़ी मजेदार फुल फॉर्म था ना,
1: एनी टाइम।

0: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
1: జష్నే హైదరాబాదా అదేంటి కొత్తగా
0: ఒక్క హలీమే కాదు ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: FM Rainbow 101.9

0: वेलकम बैक दोस्तों, आप सुन रहे हैं नमस्ते हेलो आदाब ट्राइलिंगुअल शो विद आपके धड़कनों पर जीते आरजे प्रीति एंड
1: आरजे सुरभि।
0: यस, तो चलिए आगे बढ़ते हैं। इप्पुडु इप्पुडु मनं एं चेस्तामंटే चाला मेसेजेस वच्चि उन्नायि। चलिए चलिए मेसेजेस లో కూడా మనము మెసేజెస్కి కూడా పోతాము, కానీ ఎంతకు ముందు జ్ఞానచంద్ జీ ఒకసారి బ్యాంక్లో నోటు డిపాజిట్ చేయడానికి వెళ్ళాడు. అయితే క్యాషియర్ నోట్లు చూసి ఈ నోట్లు నకిలీ నోట్లు ఉన్నాయని చెప్పారు. అయితే జ్ఞానచంద్ జీ ఏం చెప్పారు తెలుసా? జ్ఞానచంద్ జీ చెప్పారు, అవునా, నకిలీ అయితే ఏమిటి, డిపాజిట్ అయితే నా అకౌంట్లోనే కావాలి కదా. అప్పుడు జ్ఞానచంద్ జీ కి ఆయన మేనేజర్ ఏం చెప్పిండంటే, సరే మీరు ఎవరు, మీరు కేవైసీ ఇవ్వండి అని చెప్పిండు. అయితే ఈ కేవైసీ మనంలో మనం అయ్యా బాబోయ్, కేవైసీ అంటే అర్థమవుతుంది, కానీ ఈ సికేవైసీ, ఈ కేవైసీ ఎవరు? కేవైసీ కుటుంబం అంతా వచ్చేసిందా ఏంటి అని అనుకుంటాం కదా. సరే ఇవాళ మనము ఈ కుటుంబం గురించే కొంచెం తెలుసుకుందాం, కానీ ఈ ముందు ఈ పాట.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Yes, and FM Rainbow 101.9 లో మీరు వింటున్నారు మీ ప్రోగ్రామ్ నమస్తే హలో ఆదాబ్ విత్ ఆప్కి ధడకన పంచితి ఆర్జే ప్రీతి ఇంకా
2: ఆర్జే సుర్భి.
1: ఎస్, అయితే మనము ఈ సాంగ్ ముందు అది కేవైసీ కేవైసీ అప్డేట్ చేయకండి అంటే మనము ఎప్పుడో మనం అనుకుంటాం అయ్యో బాబోయ్ కేవైసీ అంటే అర్థమవుతుంది కానీ సీకేవైసీ ఈకేవైసీ అవి అన్నీ ఎవరు, ఈ కేవైసీ కుటుంబం అంతా వచ్చేసిందా అని అనుకుంటాం కదా. అయితే కుటుంబం గురించి ఇవాళ మనం మాట్లాడతాం. ముందుగా కేవైసీ. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకు లేదా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కస్టమర్ ఎవరు, వారి ఐడెంటిటీ ఏంటి అన్ని వెరిఫై చేస్తుంది. ఇప్పుడు వస్తుంది సీకేవైసీ. సీకేవైసీ అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ, ఇది కేవైసీ చేయడానికి ఇంకో క్రొత్త పద్ధతి కాదు. సీకేవైసీ అంటే కస్టమర్ యొక్క కేవైసీ రికార్డ్స్ని సెంట్రలైజ్డ్ సిస్టంలో స్టోర్ చేయడం. ఇందులో కస్టమర్కి 14-డిజిట్ కేవైసీ ఐడెంటిఫైయర్ ఇవ్వబడుతుంది. అవసరం ఉన్నప్పుడు ఆథరైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆ రికార్డ్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి అవే డాక్యుమెంట్స్ పట్టుకొని తిరగాల్సిన అవసరం కొంచెం తగ్గించవచ్చు. ఇప్పుడు మూడవది ఈకేవైసీ. పేరులోనే క్లూ ఉంది కదా, ఈకేవైసీ అంటే ఎలక్ట్రానిక్ కేవైసీ. అంటే కేవైసీ ప్రాసెస్ని ఎలక్ట్రానిక్గా కంప్లీట్ చేయడం. కొన్ని నిర్ధారిత పరిస్థితుల్లో ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఆధార్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీని ఉపయోగించవచ్చు. కాబట్టి ఈ మూడింటిని ఈజీగా గుర్తుపెట్టుకోండి. కేవైసీ, కస్టమర్ ఎవరు అన్నది వెరిఫై చేయడం. సీకేవైసీ ఆ కేవైసీ

రికార్డ్ని సెంట్రలైజ్ సిస్టంలో ఉంచడం, ఈకేవైసీ కేవైసీని ఎలక్ట్రిక్గా చేయడం. ఇప్పుడు మీకు అనిపించిందా, అయ్యో కేవైసీ కుటుంబం ఇంతమే, ఇంకా ఇంకే అని ఇంతేనా అని? అయ్యో కాస్త ఆగండి, విసిఐపి రీకేవైసీ ఇంకా ముందు ఉన్నాయి. బ్యాంకింగ్లో ఎంత కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఉన్నా మనం వాటిని ఈజీగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఇప్పుడు ఈ కేవైసీ ఇంకా సికేవైసీ ఈకేవైసీ గురించి నేను చెప్పాను కదా. అయితే ఇప్పుడు మీకు ఎవరైనా ఈ కేవైసీ అది పేపర్ ఇస్తే మీరు ఏం చెప్తారు? తుజే దేఖా తో యే జానా సనమని చెప్తారు కదా. సరే చెప్పండి.

0: FM Rainbow 101.9.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
2: నమస్తే, హలో, ఆదావ్. ఇంకా ఇంకా ఇంకా మనము దేనితో, దేని గురించి మాట్లాడుతున్నాం గుర్తుందా కదా మీకు? యాదుందా? యాదుందో యాదలేదో? ఉంది ఉంది ఉంది, నాకు తెలుసు. ఎందుకంటే కేవైసీ, సీకేవైసీ అవి అన్నీ అంత తొందరగా పోదు, నాకు తెలుసు. ఇప్పుడు దాకా మనం కేవైసీ, సీకేవైసీ, ఈకేవైసీ గురించి తెలుసుకుందాం. కానీ కేవైసీ వరల్డ్లో ఇంకా రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, విసిఐపి ఇంకా రీకేవైసీ. ఇప్పుడు విసిఐపి అనగానే ఇది ఇంకో కొత్త వీడియో కాలింగ్ యాపా అని అని అనుకోకండి. VCIP అంటే వీడియో బేస్డ్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్. అంటే ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ వీడియో మాధ్యమంగా కస్టమర్ ఐడెంటిటీ చేయవచ్చు, కస్టమర్ని వెరిఫై చేయవచ్చు. ఇంకా RBI రూల్స్లో చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఫాలో చేస్తే VCIPని ఫేస్ టు ఫేస్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్కి సమానంగా కన్సిడర్ చేస్తారు. అంటే ముందు బ్యాంక్లోనే కూర్చొని ఐడెంటిటీని వెరిఫై చేయవచ్చు. RBI రూల్స్ ప్రకారం నిర్ధారిత రిక్వైర్మెంట్స్ అన్ని సాటిస్ఫై చేస్తే VCIPని ఫేస్ టు ఫేస్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్కి సమానంగా కన్సిడర్ చేస్తారు. అంటే బ్యాంకుకు రావాల్సిన పనియే లేదు. కొన్ని పరిస్థితుల్లో టెక్నాలజీ వల్ల వీడియో మాధ్యమంగా వీడియో ఐడెంటిఫికేషన్ చేయడానికి సువిధ ఉంటుంది. ఇప్పుడు VKYC, దీని పర్పస్ కస్టమర్ యొక్క కేవైసీ ఇన్ఫర్మేషన్ని సమయానికి రివ్యూ చేయడం, కన్ఫర్మ్ చేయడం, లేదా ఆవశ్యకమైతే అప్డేట్ చేయడం కూడా. ఒకవేళ కేవైసీ డీటెయిల్స్లో ఏమీ చేంజ్ లేకపోతే అప్లికబుల్ సర్కమ్స్టాన్సెస్లో సెల్ఫ్ డిక్లరేషన్తో అప్డేట్ చేయవచ్చు. అదే డీటెయిల్స్ చేంజ్ అయితే ఆవశ్యకమైన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి రావచ్చు. కాబట్టి రీకేవైసీ అంటే మళ్ళీ కొత్త కేవైసీ అకౌంట్ ఓపెన్ చేయడం కాదు, మన కేవైసీ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ కన్ఫర్మ్ లేదా అప్డేట్ చేయడం. అంటే పేర్లు చాలా ఉన్నాయి కానీ పని అన్నీ క్లియర్. బ్యాంకింగ్ టర్మ్స్ ఎంత సీరియస్గా ఉన్నా మనం వాటిని సింపుల్గా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఇప్పుడు నాకు చాలా థర్స్టీ లాగా అనిపిస్తుంది. అయితే నేనైతే ఒక మంచి షర్బత్ తాగాలి. మీరు తాగుతారా? తాగండి.

0: 101.9 కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: और जैसे कि अभी सुरभि जी ने पूछा कि यस हाउ द इंडियन स्टैंडर्ड टाइम इज डिसाइडेड, सो लेट मी टेल यू सुरभि जी दैट इंडिया यूजेस 82° 30' ईस्ट लॉन्गिट्यूड एज इट्स अ स्टैंडर्ड मेरिडियन.
2: Okay, so and this line passes through Mirzapur in Uttar Pradesh, right?
1: Exactly. So you could say Mirzapur is sitting on the imaginary line that helps set the standard time for the whole country.
2: Okay, and there is another interesting fact. IST is 5 hours and 30 minutes ahead of Coordinated Universal Time, or you can say UTC.
1: Okay, so now let's test our listeners. We know that 82° 30' East Standard Meridian passes through Uttar Pradesh. Can you name the other 4 Indian states through which it passes?
2: Let me think, Preeti ji. Okay, so it is Madhya Pradesh, Chhattisgarh, Odisha, and Andhra Pradesh.
1: Correct. So one imagine.

0: Rainbow 101.9
1: और साथ ही आकाशवाणी के उसी FM रेनबो 101.9 पर अब बारी एक अहम जानकारी की।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: और दोस्तों आकाशवाणी के उसी FM रेनबो 101.9 पर आप सुन रहे हैं आपका अपना प्रोग्राम नमस्ते हेलो आदाब. और इसी नमस्ते हेलो आदाब में बहुत सारे मैसेजेस जैसे मैंने आपको बताया आके हैं. और एक मैसेज अभी इस गीत को सुनकर भेजा है शिवाजी ने घटकेसर से, और कहते हैं कि हेलो प्रीति जी, थैंक्स फॉर रिमाइंडिंग मी माई सोशल स्टडीज कॉन्सेप्ट आफ्टर सच अ लॉन्ग टाइम. सोशल स्टडीज में तो पास होते ही मैंने उसको लाइफ से रिटायर कर दिया था, क्या बात है. बट ये कॉन्सेप्ट मुझे अभी भी याद है क्योंकि इसमें एक लाइन का नाम है कैंसर, और कैंसर नाम सुनते ही कौन भूल सकता है. बिल्कुल ट्रॉपिक ऑफ कैंसर एंड ट्रॉपिक ऑफ कैप्रिकॉर्न, बिल्कुल सही. और ये नाम तो दिमाग में परमानेंटली सेव हो गया है. बहुत अच्छी बात, परमानेंटली सेव हो गया है. उस पर शायद थोड़ी सी धूल चढ़ गई थी जो हमने इस ज्योग्राफी से हटा दी है ना शिवाजी. और मैसेज भेजा है रेडियो शौकीन सरवर जी ने और फरदीन खान जी ने. फरदीन खान भी एक गीत की फरमाइश कर रहे हैं और रेडियो शौकीन सरवर जी भी. तो चलिए हम उन्हीं प्यारे से गीतों की ओर बढ़ते हैं, पर उस प्यारे से गीत की ओर बढ़ने से पहले एक विशेष जानकारी भी तो हमें आप तक पहुंचानी है, और बाकी शेष तो हम है ही.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: FM Rainbow 101.9

0: I just wanted to say that we all want to live peacefully, but for that also we are struggling a lot. But while for living peacefully, there is no need to struggle at all, right?
1: डेफिनेटली अभी देखो मैं तुरंत एग्जांपल देता हूँ.
0: जी
1: मैं अभी वर्क फ्रॉम होम करता हूँ तो हैबिट है एफएम सुनने के लिए. हाँ बिल्कुल आपकी आपको याद आपको कैसे भी बताइए होगा कि आप कोई भी आईटी एम्प्लॉय से कर जॉब करना ऐसा देयर विल बी डेफिनेटली स्ट्रेस इन एवरीडे. तो टू अवॉइड दैट आई यूजुअली लिसन रेडियो.
0: चलो हमें ये जान के अच्छा लगा कि हम आपके जो है टेंशन को कम करने का माध्यम बन रहे. बहुत बहुत धन्यवाद शिवाजी जुड़ने के लिए. बहुत अच्छा लगा आपसे बात करके. बहुत बहुत धन्यवाद आपका. और अगले कॉलर की ओर बढ़ते हैं जो कि सुरभि जी बात करेंगी. देखते हैं कौन जुड़ रहा है हमारे साथ.
2: हेलो प्रीति जी.
0: हेलो हेलो हेलो रेनबो. मैं सुरभि बोल रही हूँ सर. बताइए कैसे हैं आप. जी जी जी जी सर हिंदी में बात कीजिए ना. రమణయ్యా గారు ప్రతిసారి ఇట్లానే చెప్తారు అందరు బాగున్నారు మీ దయ వల్లనే. కొంచెం ఇప్పుడు ఈసారి మీరు చెప్పండి హిందీలో సుర్బిజీకి ఏం చెప్తారని. నేను చెప్తున్నాను మీరు సుర్బిజీకి ఇప్పుడు ఏం చెప్తారు ఏం ఆశీర్వాదించారు అది చెప్పండి. టాపిక్ అంటే సార్ మనము అందరూ పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాము కానీ దానికి మనం ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాము ఎందుకు అని.
2: టెస్ట్ తీసుకోకూడదమ్మా. టెస్ట్ తీసుకోవాలి. నేను చేసే జీవితం అయితే నేనైతే టెస్ట్ తీసుకోవడంలే అంత భగవంతుని ధ్యాసలో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉంటాము. అంతే నేను అందరికి కూడా బాగుండాలా అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటాం.
0: చాలా మంచి మాట చెప్పారు. చాలా మంచి మాట చెప్పారు రమణయ్య గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. తో సాథ్ హి రమణయ్య జీ జిన్నే అప్ని బాత్ హమారే సాథ్ సాజా కి ఔర్ జబ్ బాత్ చింతా కి చల్ హీ రహీ హై తో చలియే దేఖతే హై చింతా ఔర్ క్యా కహ రహీ హై.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: और साथियों, आकाशवाणी के उसी FM रेनबो 101.9 पर आप सुन रहे हैं आपका अपना प्रोग्राम हेलो रेनबो. और आज हमने आपसे यही पूछा है कि चैन से जीने के लिए सभी बेचैन क्यों है, तो इस पर कुछ कॉलर्स हमारे साथ जुड़ रहे हैं, देखते हैं उनका क्या कहना है. हेलो रेनबो.
3: हेलो.
2: नमस्कार. नमस्कार, कौन बात कर रहे हैं?
3: नमस्कार नमस्कार, मैं रमणैया बात कर रहा हूँ.
2: बताइए रमणैया जी.
3: तो ये छोटी की बात है ना, अंटे చిన్న సంఘటనే మొత్తం పబ్లిక్ తయారైపోతున్నది.
2: ఆ
3: అంటే ఫ్యామిలీ నుంచి నేను చెప్తున్నాను.
2: చెప్పండి.
3: ఒక ఫ్యామిలీలో ఇద్దరు కలిసారు అనుకోండి, మొత్తం దునియా పూరా బడా చాలా ఎక్కువగా అయిపోతున్నది.
2: అది ఓకే ఓకే. ఇంకా
3: అంటే చోటీ బాత్ అంటే చోటీ అయినా.
2: हाँ बिल्कुल बिल्कुल. वैसे आप छोटी बात के साथ साथ ना गलत बात भी कर रहे हैं प्रभाकर जी, क्योंकि आप रमणैया जी बात नहीं कर रहे हैं, ये गलत बात है. और चलिए साथियों, प्रभाकर जी हमारे साथ जुड़े हुए थे, अब अपने अगले कॉलर की ओर बढ़ते हैं, देखते हैं उनका क्या कहना है. हेलो रेनबो. लगता है इन्होंने अपना कॉल कर दिया, इन्हें मुझे मेरी आवाज पसंद नहीं आई हो. हेलो रेनबो.
4: हेलो प्रीति जी, गुड आफ्टरनून.
2: हैप्पी आफ्टरनून. हैप्पी आफ्टरनून. कौन बात कर रहे हैं?
4: मैं मोहम्मद अफजल गोलकुंडा फोर्ट से बोल रहा हूँ.
2: गोलकुंडा फोर्ट से मोहम्मद अफजल साहब जुड़े हमारे साथ, स्वागत है. सुरभि जी भी आपसे बात करना चाहती हैं.
5: कैसे हैं आप अफजल जी?
4: हाँ हाँ हाँ, ठीक है मैडम, ठीक है, धन्यवाद.
5: बताइए सर.
4: मैडम, किसी के पैर में जूते नहीं है तो किसी को पैर नहीं है.
5: जी जी जी.
4: तो ये अगर अपन देख लेंगे चलेंगे तो अपने को बेचैनी नहीं होगी, चैन ही रहेगा. और जो है ये याद रख लेना चाहिए इंसान को, हम सबको परलोक सिधारना है. अगर ये भी याद रख लेंगे तो हम कुछ बेचैनी होगी नहीं, चैन से जिएंगे हम.
5: जी जी जी, मतलब जो भी रह जाना है सब यही रह जाना है.

కళ్యాణి సుందమ్ర సినిమా కోసం బాలు గారు ఆయన స్వర్ణలత పాడిన పాట విన్నారు. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 2 గంటలు దాటి 6 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జష్నే హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో. కాలం గాని కాలం ఏంట్రా బాబు అనుకునే లోపు మై హూనా అంటూ వర్షాకాలం తన అటెండెన్స్ ని ఇలా వేసి అలా వెళ్ళిపోయింది కదా.

ఈ టైంలో అలా వర్షం పడుతుంటే టక్మని గుర్తొచ్చేది ఏంటి అంటే ఒకటి చాయ్, రెండోది బజ్జీలు పకోడీలు, రైట్? స్వాతి, దీని గురించి అసలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా టెంప్టేషన్ అలాగే ఉంటుంది అంటారా? యా, అండ్ ఇంకోటి ఏం తెలుసా, చిన్నప్పుడు మనం ఒక పద్యం చదువుకున్నాం కదా, సో ఆ పద్యంలో ఒక లైన్ ఉంటుంది, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యేలాగా ఈ వానాకాలం క్రేవింగ్స్లో అందులోనూ ఈ బజ్జీలలో కూడా కొన్ని రకాల బజ్జీలు వేరేలాగా ఉంటాయన్నమాట. అందులోనూ బా స్వాతి, ఎందుకు స్వాతి టెంప్టేషన్స్ అంటే చెప్తా, ఈ పాట తర్వాత చెప్తా. యూనో మనం అనుకుంటాం దేన్ని తక్కువ అంచనా వేయకూడదు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, ఎందుకంటే ప్రతి దారి వెనుక ఒక హిస్టరీ ఉంటుంది బాస్. అలాగే ఈ బజ్జీలకు కూడా సీరియస్లీ పెద్ద స్టోరీ ఉంది. మరి ఈ బజ్జీల గురించి స్టోరీ తెలుసుకోవాలి అంటే ఈ బుజ్జితో, ఐ మీన్ స్వాతితో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

రాఘవేంద్ర పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ చెల్లి 2:13 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జెష్నీ హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతి. ఆహా వర్షాకాలంలో ఆహా అనుకుంటూ ఈ ఆవురావురు మన్ను మంటూ తినే స్నాక్స్లో ఈ బజ్జీలు ఒకటి. ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ బజ్జీ అని ఈ ఆల్ అంటే అందరి ఫేవరెట్ స్నాక్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరు తయారు చేశారు అని? బాబు మోహన్ గుర్తొచ్చాడు కదా ఒక సినిమాలో అంటాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా అంటాడా చిచి కాదు, ఎందుకు ఏమిటి ఎలా అంటాడు కదా. సో అలా మనం కూడా ప్రతి విషయాన్ని ఆలోచిస్తే మనకి బోల్డ్ అని స్టోరీలు దొరుకుతాయన్నమాట. సో ఈ బజ్జీ పకోడీ తయారీ ఏదైతే ఉందో 11వ-12వ శతాబ్దం టైం దట. సో ఇప్పటిది కాదు అప్పటిది కాదు, అప్పుడెప్పుడో తయారు చేశారు. అంటే నేనేదో చెప్తుంది అంటే ఏదో అక్కడ ఇక్కడ చూసి చెప్తుంది కాదు, దీని గురించి మానసోల్లాస్ అనే ఒక గ్రంథాల్లో కూడా రాసి పెట్టారట. చూసారా చరిత్ర కూడా ఉంది బాస్ దీనికి. సో మానసోల్లాస్ అనే గ్రంథంలో ఈ బజ్జీ ఎలా తయారైంది ఎలా వచ్చింది అనేది రాసి పెట్టారట. మరి అప్పుడే ఎందుకు కనిపెట్టారు ఈ స్నాక్ ఐటమ్ని అంటే దాని వెనకాల కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. అదేంటో తెలుసుకోవాలి అంటే జస్ట్ స్టే విత్ మీ ఆన్ 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: FM Rainbow 101.9.
1: You're listening to FM Rainbow 101.9 లో జష్ని హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. సో బజ్జి అనగానే మనకి మిరపకాయ బజ్జి గుర్తొస్తుంది ఎవరికైనా కదా. కానీ 11th 12th సెంచురీలో మాత్రం ఫస్ట్ ఇన్వెన్షన్ అంటే ఫస్ట్ కనిపెట్టింది వాము ఆకు బజ్జి అట. ఇక ఆ తర్వాత నెక్స్ట్ బెటర్ లెఫ్ ఐ మీన్ తమలపాకు బజ్జి అట తెలుసా. యూనో ఇప్పుడు మనం వీటిని స్నాక్స్ అని అనుకుంటున్నాం కానీ అప్పట్లో ఇది ఒక రకమైన ఇంటి వైద్యం. సీరియస్లీ నిజం అనమాట. అంటే అప్పట్లో అంటే వైద్యం అంతగా ఏమంటారు డెవలప్ కాని టైంలో ఎక్కువగా మనకి ఏమంటారు కిచెనే కదా ఏమంటారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రైట్. సో కిచెన్లో ఉన్న వస్తువులతోనే ఎక్కువగా ఏమంటారు ట్రీట్మెంట్ అవి చేసేవారు. చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పట్లో ఈ ఆకుకూరల్ని ఇంటి చుట్టుపక్కల పాదులు ఉండేవి. సో వాటిలో పెంచుకునేవాళ్ళు అనమాట. అలా అప్పట్లో ఇది ఈ బజ్జీ అనేది ఒక కైండ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. ఎట్లా వాడేవాళ్ళు అంటే చిన్నపిల్లలకి దగ్గు జలుబు ఇండైజెషన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ ఆకులు తినిపించేవారట వాము ఆకులు. సో అలా కాస్త ఏంటంటే ఒకప్పుడు ఆకులు తిన్నారు తర్వాత వండుకొని తింటున్నారు కదా. సో అట్లనే ఏంటంటే అంటే డెవలప్ అయిన కొద్దీ దాన్ని కాస్త పిండిలో ఉంచి వెరైటీగా తింటున్నారు. అంతేనండి అంతే. సో ఆ వాము వైద్యం కాస్త వామాకు బజ్జీ అయిందనమాట. అండ్ ఇంకొకటి నిజానికి మనం వాడే వామాకు

ఒరిజినల్ వాము చెట్టు కాదు, దానికి అసలు వాము ఏమంటారు రాదు దాంట్లో. కాకపోతే అది వాము స్మెల్తో ఎక్కడైనా అంటే అనుకూలంగా పెరిగే మొక్క అన్నమాట. అండ్ ఈ మొక్కకు ఒక బ్యూటిఫుల్ నేమ్ ఉంది తెలుసా, ఏమంటారు తెలుసా, మనం వామాకు చెట్టు అంటాం, వామాకు మొక్క అంటాం, కానీ దానికి ఒక పేరు ఉంది, చాలా అందంగా ఉంటుంది ఆ పేరు. ఆ పేరు ఏంటంటే కర్పూరవల్లి అంటారట దాన్ని. అండ్ నెక్స్ట్ చెప్తాను నాగవల్లి గురించి. మరి ఆ నాగవల్లి అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే మాత్రం స్టే ట్యూన్ టు విత్ మీ ఆన్ 101.9 FM రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

You're listening to FM Rainbow 101.9, the time and studio clock 2:32. Mera intro, Jashni Hyderabad with me RJ Swati. So indaka Karpura Valley vamu akaithe next Nagavalli gurinchi cheptanannanu kada. So Nagavalli anagane meeku Venkatesh cinema ana ana antadu kada. So Nagavalli kaadu. So ante like oka dialogue untadu manaku gurtunda, eppudu vacham annadi kaadu annayya ane oka dialogue untundi naaku poorthiga raadu. So atla ee Tamil పాకు కూడా ఎక్కడి నుండి వచ్చిందని పక్కన పెడితే మన భారతీయ సంస్కృతిలో ఒక హైయెస్ట్ ప్లేస్, ఏమంటారు, ఒక ఇంపార్టెంట్ ప్లేస్, అగ్రస్థానాన్ని సంపాదించేసింది ఈ తమలపాకు. యూనో ఈ తమలపాకు ఒరిజినల్ ప్లేస్ మన ఇండియా కాదట, మన భారతదేశం అసలు కాదు. ఇండోనేషియా మలై ద్వీపకల్పంలో పుట్టిన ఆకట ఇది. 2000 సంవత్సరాల క్రితం ఎట్లొచ్చిందంటే నేను చెప్పలేను, కానీ మొత్తానికి ఆ టైంలో అంటే 4వ శతాబ్దంలో గుప్తులు, చాణక్య చంద్రగుప్త ఇలాంటి పేర్లు విన్నారు కదా. సో గుప్త రాజుల కాలంలో మన దగ్గరకు వచ్చింది. అట్లా వచ్చిన తర్వాత ఏమైందంటే మన సంస్కృతిలో, మన పూజా వ్యవహారాల్లో, మన ఆచారాల్లో, సో అది లేకుండా ఏ పని అవ్వదు కదా. చూసారా, అందుకే అంటారు అప్పుడప్పుడు ఈ సినిమా డైలాగ్స్ మనకి ఎందుకు ఏమంటారు అప్ట్గా సెట్ అవుతాయంటే ఎందుకే అనమాట. ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదన్నయ్యా, నా ప్లేస్ అంటే నా ప్లేస్ ఏంటి అన్నది ఇంపార్టెంట్ అని ఇఫ్ తమలపాకుకి మాటలు వస్తే మాత్రం ఇట్లానే అంటుంది అనమాట. ఎందుకంటే మనది కాదు అసలు ఆ ముక్క, ఎక్కడి నుంచో వచ్చింది, కానీ ఇప్పుడు అది లేకపోతే అసలు పూజలో ఏదో లోపం అయిపోయింది, మన సంస్కృతి మన ఆచారాల్లో ఏదో ఏమంటారు తప్పు జరిగిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతాం కదా. ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి. వింటూనే ఉందండి జస్నే హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో ఆన్లీ ఆన్ 101.9 రెయిన్బో ఎఫ్ఎంలో.

0: Kumar Sanu and Nishma Padinapata from the movie Ayudham. 2:39 and Studio Clock Mira Vintunaru FM Rainbow 101.9 Rainbow Tho Jeevitham Rangulamayam.
1: FM Rainbow 101.9.
0: రైట్, మరి జష్నే హైదరాబాద్ లో కర్పూరవల్లి అయిపోయింది అంటే వాము ఆకు అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు నాగవల్లి గురించి మాట్లాడుకుంటున్నాం. ఐ మీన్ ఏంటంటే తమలపాకు గురించి. మీకు విషయం తెలుసా, అప్పట్లో అంట పాలిటిక్స్లో అంటే రాజకీయాల్లో లైక్ విజయనగర రాజులు ఉన్నప్పుడు చాళక్యులు పరిపాలించేటప్పుడు ఒక పదవి ఉండేదట. ఆ పదవి పేరేంటంటే తాంబూల బ్యాగ్ బేరర్ అని ఒక అధికారి ఉండేవాడు. లైక్ ఇప్పుడు మంత్రి, సైన్యాధ్యక్షుడు ఇలా ఎలా ఉంటారు అలాగనమాట. అలా తాంబూల బ్యాగ్ బేరర్ అని ఒక పోస్ట్ ఉండేదట అప్పుడు. మరి వీళ్ళు ఏం చేశారంటే, తాంబూలం ఇస్తారు తీసుకుంటారు కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒప్పందాలు పక్క రాజ్యానికి మన రాజ్యానికి కావాల్సిన ఒప్పందాలు, తర్వాత వేరే రాజ్యం నుంచి మనకి ఎవరైనా వస్తే వాళ్ళకి ఆతిథ్యం చూసుకోవడాలు, అండ్ అలాగే ఇంకేమంటారు ఉంటాయి కదా, రాజులకి మధ్య చాలా ఉంటాయి కదా మనకేం తెలుసు. సో అట్లా రాజకీయ సత్సంబంధాలకి మధ్యవర్తులుగా వీళ్ళని నియమించేవాళ్ళట. సో వాళ్ళకున్న పేరు ఏంటి అంటే, ఆ పదవి పేరు తాంబూల బ్యాగ్ బేరర్. భలే ఉంది కదా. అవును, తాంబూల బ్యాగ్ బేరర్ అంటే ఇంగ్లీష్ కదా. మరి చాళక్యుల కాలంలో ఇంగ్లీష్లో ఎట్లా పెట్టిండ్రు పేరు? నాకు ఇట్లాంటి డౌట్లు వస్తుంటాయి, మీకు కూడా వస్తాయా ఏమో. మరి ఎట్లా పెట్టిందంటే తెలీదు. మొత్తానికైతే బేరర్ అని పిలుస్తుండేనంట. అంటే నాకు తెలిసి సంస్కృతంలో ఇంకేదైనా వర్డ్ ఉంటుందేమో, ఇది ఇంగ్లీష్ ఆర్టికల్ కాబట్టి మనకి అందులో ఈ బేరర్ అని పెట్టిండ్రనమాట. సో అట్లా అలా అంటే ఏదైనా మధ్యవర్తిత్వానికి, సంధికి అండ్ అలాగే ఆతిథ్యానికి తాంబూల బ్యాగ్ బేరర్ అని పేరే పెట్టారు అంటే ఆకుకున్న విశిష్టత అర్థం చేసుకోవచ్చు.

మనం. అట్లా మొత్తానికి ఏంటంటే, ఇప్పుడు మన ఆచార వ్యవహారాల్లో తమలపాకు లేకుండా ఏ శుభకార్యము పూర్తవ్వదు. అండ్ ఇంకో విషయం చెప్తా, ఏంటంటే చెప్ప, పాట తర్వాత చెప్తా, వింటూనే ఉందండి FM Rainbow 101.9. నేను మీ ఆర్జే స్వాతి.

0: రాఘవేంద్ర సినిమా కోసం శంకర్ మహాదేవన ఐదేలాగే చిత్రమ్మ పాడిన పాట విన్నారు 246 అండ్ స్టూడియో క్లాక్. ఈ పాట వింటుంటే మీకు ఏం గుర్తొచ్చింది అంటే మీకు పాన్ గుర్తొచ్చింది కదా, నాకేం గుర్తొచ్చింది చెప్పాలా? నెక్స్ట్ జస్ట్ హైదరాబాద్ లో అసలు ఈ పాన్ కి కలకత్తా పాన్ అని పేరు ఎందుకు వచ్చింది మీకు చెప్పాలనిపించింది అనమాట. రైట్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బోలో జస్ట్ని హైదరాబాద్. మరి జస్ట్ని హైదరాబాద్ లో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఏంటంటే, వైద్యంతో మొదలయ్యి క్రేజీ అండ్ క్రిస్పీ స్నాక్స్ గా మారిన వామాకు అండ్ అలాగే తమలపాకు బజ్జీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దీని గురించి ఇంకొక విశేషం ఏంటి అనంటే, మామూలుగా ఆయిల్లో ఫ్రై చేస్తే యాకుల్ లాంటివి, సో వాటిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని పోతాయి కదా స్వాతి అనే డౌట్ మీకు రావాలి కదా, నన్ను అడగాలి కదా. ఇన్నో నాకు అయితే డౌట్ వచ్చింది ఏంటంటే, వీటికున్న ఈ రెండు ఆకులకున్న స్పెషాలిటీ ఏంటంటే, వీటిని ఆయిల్లో ఫ్రై చేసినా కూడా వాటిలో ఉన్న విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాడవ్వకుండా ఉంటాయి. సో ఈ రెండు ఆకులకి ఆ స్పెషాలిటీ ఉంది కాబట్టి హెల్దీ అండ్ క్రిస్పీ స్నాక్స్గా మారిపోయాయి రాను రాను ఇలా అనమాట. అండ్ వామాకైతే అది ఒరిజినల్ వామ చెట్టు కాదు అండ్ తమలపాకు మనది కాదు, అయినా సరే మనం అలా ఇన్వైట్ చేస్తాం. సో ఈ రెండు అయితే అంటే వీటిలో ముఖ్యంగా ఏంటంటే, వర్షాకాలంలో ఎక్కువగా వాటర్ పొల్యూషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, వీటిలో ఉన్న ఈ ఆయుర్వేద క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హెల్త్కి మంచివి కాబట్టి అప్పట్లో ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళు. డైరెక్ట్ ఆకులు అలములు తినమంటే ఇందుకు పెద్దగా అయినా మనమే తినం కాబట్టి పిల్లలకి అలవాటు చేయడానికి అలా పిండిలో ముంచి వేయడం అలవాటు అయింది. ఇప్పుడు అవి క్రేజీ స్నాక్స్గా మారాయి. సో ఇది వాటి వెనుక ఉన్న హిస్టరీ. రైట్, వెంటనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సమయం 3 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ భద్రతా సలహాదారు, భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధి అయిన అజిత్ దోవల్ ఈరోజు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్తో సమావేశమయ్యారు. ఈరోజు జరిగిన 25వ విడత ప్రత్యేక ప్రతినిధుల చర్చలకు ముందు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి ప్రశాంతతను బలోపేతం చేసే మార్గాలపై ఇరుపక్షాలు చర్చించాయని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. నషా ముక్త సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు నషా ముక్త భారత్ అభియాన్పై జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి ఆలోచించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని మల్కాజ్గిరి ఎంపీ ఇటల్ రాజేందర్ అన్నారు. ఫీజు బకాయి భాజపా లడాయి పేరుతో బీజేపీ చేపట్టిన కార్యక్రమంలో ఇటల పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ నుంచి కెనడా అమెరికాలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పార్లమెంట్ సమావేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యం కల్పించిందే తప్ప పార్లమెంట్ అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరినప్పుడు పార్లమెంట్ను స్తంభింప చేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ అఖిల భారత సాంకేతిక విద్యామండలాధికారులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో 11 మంది నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ జోన్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో భాగంగా వైద్యులపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: FM Rainbow 101.9.
1: You're listening to FM Rainbow 101.9 Rainbow తో జీవితం రంగుల మయం. స్టూడియో క్లాక్ లో సమయం 3:32:32 అలా కంటిన్యూ అవుతోంది. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ డే ఉంది, అది కూడా దేనికోసం సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఓన్లీ 2 అక్షరాల పదం కోసమట. అదేంటో మీరు తెలుసుకోవాలి అంటే స్టే విత్ మీ ఆన్ 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం.

3:10 on studio clock. Mero internet FM Rainbow 101.9 lo double commuter with me RJ Swati. Too right. Rendaksharala padam adi kani dani kunda పవర్ ఏంటంటే పవర్ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ రెండు అక్షరాల పదాన్ని చెప్పడానికి రోజులు, నెలలు, సంవత్సరాలు, ఒక్కోసారి జీవితాంతం చెప్పలేని పరిస్థితులు మనుషులు కూడా ఉంటారు తెలుసా. మరి ఇంతకీ ఏంటా రెండు అక్షరాల పదం తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 0402323482 ఆర్ లేదంటే చెప్తాను వింటూనే ఉండండి డబుల్ కమిట్ విత్ మీ ఆర్జి స్వాతితో ఓన్లీ ఆన్ 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 3:15 నన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు డబుల్ కమిట్ విత్ మీ ఆర్జే స్వాతితో మీ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. వినడానికి కాస్త వింతగా ఉంది కదా, అంటే రెండు అక్షరాల పదం పలకడానికి, ఐ మీన్ చెప్పడానికి పడే తిప్పలు, ఐ మీన్ ఆ పదమే సారీ అంతే. మరి ఈ రెండు అక్షరాల పదమే మనుషుల మధ్య బంధాలను పెంచే ఏమంటారు మ్యాజిక్ అండ్ మ్యూజికల్ వర్డ్ అంటారు దీన్ని. మనుషుల మధ్య గొడవలు అనేవి కామన్, కానీ వాటిని మనసులోనే పెట్టుకుని దూరాన్ని పెంచుకోవడం రిలేషన్స్ని, అంటే రిలేషన్స్ని దెబ్బతీస్తుంది ఆ కోపాన్ని పెట్టుకోవడం వల్ల. సో అంతేకాకుండా మానసికంగా వ్యక్తులు ఏమంటారు కుంగిపోతారు, రైట్? సో ఆ బరువుని ఆ గిల్టీని పోగొట్టేసి మళ్ళీ ఏమంటారు ఒక రిలేషన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి జరుపుకునే ఓ స్పెషల్ డే అన్నమాట ఈరోజు. అలా అని చెప్పేసి సారీ డేనా స్వాతి అంటే కాదు, కానీ అలాంటిది. మరి ఇంతకీ ఆ స్పెషల్ డే ఏంటో తెలుసుకోవాలి అంటే డూ ఫాలో మీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమ

0: FM Rainbow 101.9.
1: You're listening to FM Rainbow 101.9. నేను మీ ఆర్జే శ్వాతి, నాతో వింటున్నారు డబుల్ కమిటా. సో న్యూయార్క్కి చెందిన ఒక ఆవిడ, జాక్విలిన్ మిల్టన్ అనే ఆవిడ, ఏంటంటే తన బిజీ లైఫ్లో ఫ్రస్ట్రేషన్ స్ట్రెస్ వల్ల, అంటే ఫ్రస్ట్రేషన్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, టైం స్పెండ్ చేయలేని, వర్క్ బిజీ కావచ్చు, అంటే పర్సనల్ లైఫ్ని అండ్ అలాగే ఏమంటారు ప్రొఫెషనల్ లైఫ్ని, సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేక చాలాసార్లు ఏంటంటే వీటి వల్ల కొన్ని రిలేషన్స్ దూరం అవుతూ ఉంటాయి, అవునా? సో వాటిని సరిచేసుకునే ఉద్దేశంతో ఆగస్ట్ 25th, అంటే ఈ రోజుని నేషనల్ కిస్ అండ్ మేకప్ డేగా సెలబ్రేట్ చేస్తారంట. హలో హలో, ఈ పేరు వినగానే అంటే వేరే మీనింగ్లోకి వెళ్ళిపోతారు కదా, కానీ అసలు అంతరార్థం ఏంటి అంటే, గొడవలు అపార్థాల తర్వాత కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. మరేంటి స్వాతి, ఆ పేరేంటి అలా ఉంది అంటారా? వాటి అర్థం వేరే ఉంది.

0: ఆ సినిమా నుంచి కైలాష్ కేర్ అండ్ అలాగే సుజాత పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్.

0: చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Rainbow 101.9. When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

స్వాతి తో వింటున్నారు డబుల్ కమ్ మీటర్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. కిస్ అండ్ మేకప్ డే అంటే అంటే మీరు అనుకునే ఇంకేదో కాదు, యూనో 19th సెంచురీలో అలా పిలిచేవారట. అంతకుముందు కూడా ఇది సెలబ్రేట్ చేసుకున్నారు. ఏంటంటే కిస్ అండ్ బీ ఫ్రెండ్స్ డే అనేవారట. ఇక్కడ కిస్ అంటే ఒక చిన్న హగ్ అని అర్థం అట వాళ్ళకి అప్పట్లో. ఇక మేకప్ అంటే అర్థం ఏంటి అంటే మనం అందంగా కనిపించడానికి ఏమైనా ఫేస్ మీద చిన్న చిన్న మార్క్స్ అవి ఉండడానికి ఏం చేస్తాం మనము, ఏదో ఒక టచ్అప్ చేసుకుంటాం ఉంటాం కదా. అలా పాత గొడవలు అపార్థాలను క్షమించేసి మాట్లాడేసుకొని మళ్ళీ ఆ రిలేషన్ని అంటే ఐ మీన్ మనం మేకప్ వేసుకుంటే ఎంత బ్రైట్గా ఉంటామో అలా ముందుకు వెళ్ళాలి, ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవ్వాలి అని వాళ్ళ అర్థం అట. నిజంగా క్షమాపణకి సారీకి అంత పవర్ ఉంటుందా? అలా మర్చిపోతారా అంత ఈజీనా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? పోనీ మీరు ఈ చిన్న సారీ అన్న పదం చెప్పడానికి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎవరితోనైనా కొన్ని నెలలుగా సంవత్సరాలుగా పోనీ కొన్ని రోజులుగా మాట్లాడకుండా ఉంటున్నారా? ఆలోచించండి, అసలు నిజానికి క్షమాపణ అన్న ఆ పదానికి, ఐ మీన్ తెలుగులో 4 అక్షరాలు, ఇంగ్లీష్లో అయితే సారీ అన్న పదానికి అంత పవర్ ఉంటుందా అంటే ఏమో ఉంటుందేమో. మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే స్వాతి.

0: గణేష్ మూవీ నుంచి మనం అండ్ సుజాత పాడిన పాట విన్నారు. 3:34 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమిట్ విత్ మీ ఆర్జే స్వాతితో.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

చిరుతమ్మవిని చిరు రాహుల్ నంబియార్ అండ్ అలాగే సుచిత్ర పాడిన పాట విన్నారు. 3:39 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఒక స్పెషల్ డే గురించి. అయితే పేరు అలా ఉంది కానీ యూనో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న స్పర్శ, అంటే మనం వెళ్ళి మనం ఎవరితో అయితే గొడవ పడ్డామో ఆర్ చిన్న చిన్న అపార్థాలు, గొడవ అంటే ఓ కొట్టేసుకోవడం కాదు కానీ సో చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి కదా, తెలుసో తెలియకో. అంటే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే థర్డ్ పర్సన్ వల్ల కూడా అపార్థాలు వస్తూ ఉంటాయి. ఆ టైంకి ఏందైతే మనకు కూడా ఏదో ఒక చిన్న మాట సింక్ అయ్యిందంటే అమ్మా వీటి అన్నీ అన్నాడు, లేదు వీళ్ళు నా గురించే మాట్లాడుకున్నారు, వీళ్ళు నన్ను చూసే నవ్వారు, ఇలాంటివన్నీ అనేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇలా కాకుండా వెళ్ళి అంటే ఇక్కడ నేషనల్ కిస్ అండ్ మేకప్ డే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వెళ్ళి ఒక చిన్న స్పర్శ సారీ అని చెప్పడం అనమాట. నిజంగానే అనుకున్నాం కదా క్షమాపణకి అంత పవర్ ఉంటుందా అంటే ఎగ్జాక్ట్లీ ఉంటుంది. మీ మీద ఎవరికైనా కోపం ఉంది అనుకుందాం, ఆర్ ఎల్స్ మీకెవరి మీదైనా కోపం ఉంది అనుకుందాం, అప్పుడు ఏంటంటే ఒక చిన్న సారీ చెప్పడం వల్ల ఐస్ క్రీమ్ లాగా పూర్తిగా కరిగిపోయి ప్యాచప్ అవుతారని చెప్పాను కానీ ఐస్ ముక్కల మాత్రం చల్లగా అవుతారు ఫస్ట్ మీరు సారీ చెప్తే. లేదు ఊరికే ఫ్రస్ట్రేట్ అయ్యే బాసో మేనేజరో ఉన్నాడనుకోండి, అఫ్కోర్స్ ఒక్కొక్కసారి మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని తిడుతుంటాడు అనుకోండి, ఆ టైంలో ఒక చిన్న సారీ చెప్పి చూడండి, ఆయన మారడం కాదు తన తప్పు ఏంటో అర్థమవుతుంది అనమాట. చూసారా చెప్పకనే చెప్పడం అంటే ఇలా ఉంటుంది. ఈ చిన్న రెండక్షరాల పదానికి అంత ఏమంటారు వాల్యూ ఉందనమాట, రైట్. ఇక ఇదే చివరిసారి ఇంకా నేను ఇంకోసారి నాకు కనిపించకు నేను నీతో మాట్లాడను నాతో మాట్లాడు కానీ బ్లాకులు చేసేసుకునే జంటలు కూడా ఉంటారు, రైట్. అలాంటి ప్రేమ జంట కలిసేది కూడా ఈ రెండక్షరాల పదం సారీతోనే. ఇక తప్పు జరిగితే సారీ చెప్తే ఇంకో అవకాశాన్ని కల్పించేది కూడా ఈ రెండక్షరాల పదమే. ఎక్కడైనా తప్పు చేశారనుకోండి సారీ చెప్పండి, పోయిందేముంది ఇంకో ఛాన్స్ ఇస్తారు, నేను చేయలేదు అని వాదించారనుకోండి ఉన్న జాబ్ కూడా పోతుంది. సో ఇలా చెప్తూ పోతే చాలా ఉంటాయన్నమాట, లాభాలే తప్ప నష్టాలు ఏమీ కనిపించవు. అందుకే ఈ క్షమా

స్థాపన అనే విషయంలో. సో ఈ డేని అందుకనే సెలబ్రేట్ చేసుకుంటారట. మరి ఎలా సెలబ్రేట్ చేయాలి? ఆహా, నా ఈగో హర్ట్ అయిపోదు, నేనే కాల్ చేయాలా, నేనే మాట్లాడాలా? సో ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా, చెప్తా ఏం చేయాలో. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

కృష్ణం వందే జగద్గురు శ్రీమానంచి శ్రేయా ఘోషల్ అండ్ రాహుల్ సిప్లిగంజ్ దీపు పాడిన పాట విన్నారు. 3:47 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమ్మయమ్మ. రైట్, మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే సారీ చెప్పడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. అంటే ఈరోజు మీరు ఎవరితో ప్యాచ్ అప్పదే, ఐ మీన్ మేకప్ చేయాలి అనుకుంటున్నారు, ఫస్ట్ డిసైడ్ అవ్వండి. అంటే కొంతమందికి చిన్న చిన్న అపార్థాలకి అఫ్కోర్స్ ఒక్కొక్కసారి మరిదే తప్పు ఉంటుంది, అయినా కూడా మాట్లాడం మనం. సో అలాంటి పర్సన్కి కాల్ చేయండి. లేదు మా ఈగో హర్ట్ అవుతుంది అంటారా, ఇట్స్ ఓకే, ఒక మెసేజ్ చేయండి, వాళ్ళు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళేం కాల్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఈగో ఉంటుంది కాబట్టి. రైట్, సో సారీ చెప్పండి. అంటే అది మీరు సారీ చెప్పడం కూడా కొంతమంది ఏంటంటే యాక్చువల్లీ ఆ రోజు ఇట్లా అయింది నేను అందుకే సారీ చెప్తున్నా అంటారు. సో మిమ్మల్ని మీరు ఎక్స్క్యూజ్ చేస్తున్నట్టు కాకుండా సో హార్ట్ఫుల్గా సారీ చెప్పండి అని అర్థం అనమాట. ఇకపోతే ఇక గిఫ్ట్లు, ఫ్లవర్స్, చాక్లెట్స్, ఇట్స్ యువర్ విష్, మీకు వాళ్ళకి మధ్య ఉన్న రిలేషన్ని బట్టి, జరిగిన సంఘటనను బట్టి ఇవ్వచ్చు. అంటే లేదు అనుకుంటే వీలైతే ఒక కప్పు చాయ్ తాగండి, కాసేపు టైం స్పెండ్ చేయండి. ఇవన్నీ జరిగితే నిజంగా నిజంగా అంటే ఎంత పెద్ద ఏమంటారు, లైక్ ఎంత పెద్ద పొరపాట్లు, చిన్న చిన్న పెద్ద పెద్ద అపార్థాలు కూడా చిన్న సారీతో అలా అలా మాయమైపోయిన సంఘటనలు బోల్డ్ అని ఉంటాయి. అన్నీ నాకు తెలియదు కానీ మీ లైఫ్లో కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. రైట్, ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. నేను మీ ఆర్జే స్వాతి, వింటున్నారు డబుల్ కమిటా.

temper moving and Ramya Behra. I'm Veena Ghantasalad and Sami Padina Pativinaru 353 on Studio Clock. ఒక్కోసారి చిన్న సారీ చెప్పడం జీవితకాలం లేట్ కూడా అవ్వచ్చు. అయినా సరే లేని ఆ మనుషులకు కూడా మనసులోనే మనస్ఫూర్తిగా సారీ చెప్పింది. అట్లీస్ట్ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. రిమెంబర్ వన్ థింగ్, అందరూ అనుకుంటారు సారీ చెప్పేస్తే తగ్గిపోతాం కదా, మనని తక్కువగా చూస్తారు కదా అని. క్షమించడం అలాగే క్షమించమని అడగడం బలహీనత కానే కాదు, అది మీ మానసిక బలం. సో ఈరోజు మీరు ఎవరితో మేకప్ ఐ మీన్ ప్యాచప్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి కాల్ చేసి సారీ చెప్పండి. రైట్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సమయం 4 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమమే రాష్ట్ర దేశ సంక్షేమమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్ విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించిన సందర్భంగా చెప్పారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 20వ తేదీన ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా రాష్ట్ర నోటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. వీటిని అందుకున్న వారికి సంబంధించి సెప్టెంబర్ 20 వరకు ఎన్నికల అధికారులు విచారణ చేపడతారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు 7వ తేదీన ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీస్తో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలు మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. 2025 బ్యాచ్కి చెందిన భారత ఫారెన్ సర్వీస్ అధికారి ట్రైనీలతో మోదీ ఈరోజు సంభాషించారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సును ఆయన ప్రారంభించారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కె కేశవరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండరాం, శాంతా సిన్హా, నవీన్ మిత్తల్, శక్తి శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

రంగీలా మూవీ నుంచి 1996 లో రిలీజ్ అయిన రంగీలా మూవీ నుంచి సిరివెన్నెల రాసిన పాట విన్నారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి లిరిక్స్. కళ్ళల్లో కలలుండి గుండెల్లో దమ్ముంటే ఏదైనా చేయొచ్చు అనేది సో సో ఇన్స్పిరేషన్ అనమాట. 4:08 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో ఫిట్ ఇండియా విత్ మీ ఆర్జే స్వాతితో. సో అందరికీ అందరికీ అందరికీ కళలు అయితే ఉంటాయి ఇందాక పాటలో ఉన్నట్టుగా. కాకపోతే చేయడానికి ఆలోచన, ఐ మీన్ అడుగు వేయడానికి సాహసం చేయరు, రైట్? మరి అలాంటి వాళ్ళ కోసం మీ బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలి అంటే 5 పవర్ఫుల్ స్ట్రాటజీస్ అయితే చెప్తాను. అండ్ అలాగే ఒక బ్రాండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: FM Rainbow 101.9 కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో ఫిట్ ఇండియా విత్ మీ ఆర్జే స్వాతితో. రైట్, మరి 5 పవర్ఫుల్ స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, బిజినెస్ని పెంచాలి అనుకుంటే ఫస్ట్ ఇవాల్టి రేపు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు కాబట్టి ఇప్పుడంతా టెక్నాలజీ మయం. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక బ్రాండ్ని బిల్డ్ చేసుకోవాలి. యూనో ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో రకరకాల యాప్స్ ఉన్నాయి, వాటిల్లో మీకంటూ ఒక బ్రాండ్, అది సేల్ అవుతుంది అవ్వదు ఇదంతా పక్కన పెట్టేస్తే మీ బ్రాండ్ మాత్రం రీచ్ అవ్వాలి జనాలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ రివ్యూస్ అండ్ రిఫరల్స్. సో అంటే హ్యాపీ కస్టమర్లని రివ్యూస్ ఇవ్వమని అడగాలి, అండ్ రిఫరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయాలి. నో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది రియల్ లైఫ్లో మొన్న అంటే మొన్న ఈ మధ్య పేపర్లో ఎక్కడో చదివాను అనమాట. అతనికి వచ్చింది కేవలం మొబైల్ రిపేరింగ్ మాత్రమే, అది కూడా ఏంటి ఈ స్మార్ట్ ఫోన్స్ కాదు, అప్పట్లో బేసిక్ మోడల్ ఫోన్స్ వచ్చేవే. సో ఈ బేసిక్ మోడల్ ఫోన్స్ మాత్రమే రిపేరింగ్ వచ్చు. సో ఆ టైంలో అతను చేసిన పని ఏంటంటే, ఆ రిపేర్ చేసి ప్రతి ఒక్కరి నెంబర్ తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు ఏంటంటే రిపేర్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకి మీ ఫోన్ బాగానే పనిచేస్తుందా, మీ బ్యాటరీ బాగుందా, ఏమైనా స్వెల్లింగ్ వచ్చిందా అని అడగడం, నెట్వర్క్ సరిగ్గా ఉందని అడగడం, ఇలా మెసేజెస్ పంపిస్తూ ఉంటే నిజంగా కస్టమర్కి ఎందుకు నచ్చదు చెప్పండి, నచ్చుతుంది కదా. అలా మెల్లిమెల్లిగా ఈ ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ఏమంటారు రిపేర్ చేయడం అనేది చాలా చోట్ల ఉంది, కానీ బేసిక్ మోడల్ చాలా తక్కువ అయిపోయింది. బట్ అప్పుడు ఏంటంటే, ఇవాళ రేపు అందరూ పిల్లలకి టెక్నాలజీ ఎక్కువ అలవాటు అయిపోతుందని మళ్ళీ బేసిక్ మోడల్లోకి వెళ్తున్న టైంలో అందరూ ఇతని వైపుకి రావడం మొదలుపెట్టారు. అతను చేసింది ఏంటి, రిపేర్ చేసి పంపించి ఊరుకోకుండా వాళ్ళని మళ్ళీ తిరిగి అడగడం అనమాట, సర్వీస్ బాగానే ఉందా, సో మీ వల్ల ఇంకేదైనా సర్వీస్ వస్తే మీకు నెక్స్ట్ టైం ఇంత ఏమంటారు కన్సెషన్ ఉంటుంది, లైక్ ఇలాంటివి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లోకల్ అండ్ ఆన్లైన్ ప్రమోషన్. సో ఇప్పుడు మీద పెద్ద బ్రాండ్ అయిందనుకోండి, చిన్న చిన్న వాళ్ళతో, సో వాళ్ళతో లైక్ కొన్ని ఉంటాయి కదా, చాలా చాలా యాప్స్ ఉన్నాయి, వాటితో లిఫ్టింగ్ చేసుకోవడం అనమాట మన బ్రాండ్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీమియం సర్వీస్ అండ్ క్వాలిటీ. సో కాంపిటేటర్స్ కంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేయాలి, అండ్ సర్వీస్ ఓరియంటెడ్గా మస్త్ అండ్ షుడ్గా ఉండాలి. ఎందుకంటే ఎంత ఎక్కువగా సర్వీస్ ఇస్తే అంత

క్వాలిటీ, ఒక్కొక్కసారి క్వాలిటీ కొంచెం అటు ఇటు అయినా కూడా మీ సర్వీస్ నచ్చి వాళ్ళు మిమ్మల్ని డెఫినెట్గా ఫాలో అవుతారు. అండ్ ఫైనలీ ఫిఫ్త్ వన్ ఏంటి అని అంటే కొలాబరేషన్స్ అండ్ నెట్వర్కింగ్. లోకల్ బిజినెస్ వాళ్ళతో కొలాబరేషన్ కంపల్సరీ. అండ్ ఇవాళ రేపు మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళతో కొలాబరేషన్ కూడా మీ బిజినెస్కి డెఫినెట్గా అది 100%-200% ఏమంటారు డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఫైవ్ స్ట్రాటజీస్ ఏంటి అంటే సోషల్ మీడియా మార్కెటింగ్, కస్టమర్ రివ్యూస్ అండ్ లోకల్ ఆన్లైన్ ప్రమోషన్, ప్రీమియం సర్వీస్ అండ్ క్వాలిటీ అండ్ కొలాబరేషన్ అండ్ నెట్వర్కింగ్. ఈ ఫైవ్ కనుక మీరు ఫాలో అవుతే డెఫినెట్గా మీ బిజినెస్ ముందుకు వెళ్తుంది. అండ్ ఇంకొకటి, ఇందాక చెప్పాను కదా ఒక మామూలుగా మొదలైన ఒక బిజినెస్, అది చెప్పేస్తాను ఏంటంటే బిర్యానీ బిజినెస్ ఇప్పుడు రోజుకి కోట్లల్లో వెళ్తుంది అని అంటే కారణం ఏంటి, వాళ్ళు ఏం ఫాలో అయ్యారు చెప్తాను, వింటూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఫిట్ ఇండియా వింటున్నారు విత్ మీ ఆర్జీ స్వాతితో.

0: ఫిల్మ్మేకర్ సినిమా కోసం వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. 4:28 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసి పట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9.
1: 4:30 on Studio Clock Swati to Winter Fit India on 101.9 FM low. Right, Marimana Martin Kunam Fit India low. బిర్యానీ అనే ఒక పదార్థాన్ని ఒక ఆహార పదార్థాన్ని బేస్ చేసుకుని కొన్ని కోట్ల టర్న్ ఓవర్ సంపాదిస్తోంది ఓ బ్రాండ్. సో వాళ్ళు క్రియేట్ చేసుకుంది ఏంటి అని అంటే ఫస్ట్ క్వాలిటీ సర్వీస్. రైట్, మరి ఎలా అంటే వాళ్ళు పాట్లలో డైరెక్ట్గా బిర్యానీ అందులోనూ కుక్ చేసి అలాగే డైరెక్ట్గా డెలివరీ చేస్తారనమాట. సో మనకి మామూలుగా బిర్యానీ అంటే ఎలా చేస్తారు, మనం ఆర్డర్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల ఏమంటారు సిల్వర్ పాయిల్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ బాక్సెస్లో మనకి పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళు అలా కాదు, వాళ్ళు ఒక క్వాలిటీని ట్రస్ట్ చేశారు. వాళ్ళు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. ఏంటి అంటే అది పాట్ బిర్యానీ, దానికి ఒక పేరు ఉంది, అదైతే నేను చెప్ప, మీరే కనుక్కోండి అనమాట. సో దానికోసం అయినా సెర్చ్ చేస్తారు కదా. రైట్, అది. సో ఏం చేస్తారంటే వాళ్ళు ఆ పాట్లో డైరెక్ట్గా కుక్ చేసి ఆ అరోమా కానీ అండ్ న్యూట్రిషన్స్ కానీ ఆ స్మెల్ కానీ ఇదంతా బయటకు వెళ్లకుండా అలాగే సీల్ చేసి అలాగే కుక్ చేసి డెలివరీ చేస్తారు. ఇట్స్ రియల్లీ అమేజింగ్, ఎందుకంటే మనమే దాన్ని అలా ఓపెన్ చేసుకొని తింటాం కాబట్టి ఆ టేస్ట్ అంతా కూడా అందులోనే ఉంటుంది. సో వన్స్ టేస్ట్ నచ్చితే మనం చేసే పని ఏంటి, వంటింట్లోకి పోతామా, నెక్స్ట్ కూడా ఆర్డర్ పెట్టేసుకుంటాం, అలానే ఊరుకుంటామా, ఇమీడియట్గా కాల్ చేసి ఇంకో 10 మందికి చెప్పేస్తాం. అంటే వాళ్ళు ఇచ్చే క్వాలిటీ సర్వీస్ ఏదైతే ఉందో తెలియకుండానే వాళ్ళకి మనం బ్రాండ్ అంబాసిడర్స్ అయిపోతున్నాం. రైట్, మరి ఇదే మీ బిజినెస్లో కూడా, మీ బిజినెస్ ఏదైనా సరే దాంట్లో ఫస్ట్ మీరు ఒక బ్రాండ్ అంటే ఒక క్వాలిటీని అంటే ఎలా అంటే స్టాండర్డ్గా ఆ క్వాలిటీని సర్వీస్ చేసే అది మీరు తెచ్చుకోవాలి. సో అలా మీరు కనుక క్రియేట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు బ్రాండ్ అంబాసిడర్స్ మీ కస్టమర్సే అవుతారనమాట. మరి ఇంతకీ నేను చెప్పిన ఆ బిర్యానీ బ్రాండ్ ఏంటంటారు, సెర్చ్ చేయండి, తెలుస్తుంది. రోజుకి దాదాపు 100,000 టర్న్ ఓవర్ వరకు వెళ్తుంది ఆ బిర్యానీ అనమాట. సో అది మ్యాటర్. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే స్వాతి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 437 and Studio Clock. Meera Vitrinaro FM Rainbow 101.9 low fit India with me RJ Swati. So ye business manam start chesina immediate ka konni rojulaki inkokaru evaro vachi aa area lo business lo start chestuntaru kada. Mari appudu etla Swati manam inni lakshala lakshala vetti business chese manaki opposite inkokaru vaste etla ani anipistadi. So anipistadi kakapothe entante you know konni business lu untai samacharam mottham like entante fade out avani business lan అన్నమాట. సో ఏడు బిజినెస్లు ఉంటాయి, ఎప్పుడు ఫెయిల్ అవ్వవు మ్యాక్సిమం, అండ్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్ కూడా. కాకపోతే ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు ఆ స్ట్రాటజీస్ అన్నీ కూడా వాడాలి. మరి ఇంతకీ ఆ బెస్ట్ బిజినెస్ ఫెయిల్ అవుట్ అవని ఆ బిజినెస్ ఏంటి తెలుసుకోవాలని ఉంది కదా. సో ఉంటే ఏం చేయండి అంటే జస్ట్ టు ఫాలో మీ ఆన్ 101.9. నేను మీ ఆర్జే స్వాతి.

0: రెయిన్బో 101.9.
1: నరసింహ నాయుడు సినిమా నుంచి చెప్పే ట్రాక్ విన్నారు 4:43 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఫిట్ ఇండియా విత్ మీ ఆర్జే స్వాతితో. మనం అనుకుంటాం కదా సంవత్సరం మొత్తం మీద నడిచి 7 బిజినెస్ ఐడియాస్ ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. ఎంతమంది మనకి కాంపిటీషన్ వచ్చినా మనం కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతే డెఫినెట్గా సక్సెస్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఫుడ్ బిజినెస్ అనమాట. అందుకనే ఎక్కడ పడితే అక్కడ మనకి ఏమంటారు ఈ ఫుడ్ని పెట్టే బండ్లు ఇవన్నీ రకరకాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు కూడా డిమాండ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ షాప్స్ అనమాట. సో మన ఆరోగ్యాన్ని కాపాడేది, సో ఎప్పటికీ నీడ్ కాబట్టి సో అది కూడా. అండ్ ఇంకోటి థర్డ్ ప్లేస్లో ఉండేది ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ కోచింగ్ సెంటర్. సో ఇప్పుడు నవడేస్ టెక్నాలజీ వచ్చేసింది, అంతా ఏఐ వాడకంలోకి వచ్చేసింది కాబట్టి స్కిల్స్ అందరికీ నీడ్ ఉన్నాయి. సో ఇలాంటి స్కిల్స్కి సంబంధించి మీరు ఏదైనా ఏమంటారు సెంటర్, కోచింగ్ సెంటర్ లాంటివి పెడితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ కరోనా హైజీన్ మీద ఫోకస్ చాలా అంటే చాలా పెరిగింది. ఇది చెప్తే కొంచెం చిన్నతనంగా అనిపిస్తుంది కానీ మీకు తెలుసా క్లీనింగ్ అండ్ లాండ్రీ సర్వీస్ 4th ప్లేస్లో ఉంది బెస్ట్ బిజినెస్ ఐడియాస్లో. మనకి ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం కానీ చాలా చోట్ల వేరే వేరే కంట్రీస్లో వాషింగ్ మిషన్స్కి మన బట్టల్ని పంపిస్తారు. సేమ్ మనం ఇప్పుడు మిగతా ఫుడ్ ఆర్డర్స్ ఇవన్నీ ఎలా చేసుకుంటున్నామో అలా 2 రోజులకు ఒకసారి మన బట్టల్ని పంపించేస్తే వాళ్ళు హ్యాపీగా వాషింగ్ మిషన్ చేసేసి ఐరన్ చేసి పంపిస్తారనమాట. సో ఇదేం చిన్నతనం కాదు. క్లీనింగ్ అండ్ లాండ్రీ సర్వీస్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్లో 4th ప్లేస్లో ఉంది. అండ్ రీసెంట్గా కూడా ఎక్కడో చదివాను ఏంటంటే మన టాప్ ఏమంటారు సిటీస్లో, ఏ సిటీ గుర్తులేదు కానీ ఎక్కడో చదివాను, ఒక పెద్ద ఏమంటారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఒక ఆవిడ, ఐ థింక్ తను నర్స్ అనుకుంటా, సో ఆ జాబ్ని క్విట్ చేసేసి ఒక 5-6 వాషింగ్ మిషన్లు కొనేసి ఈ సర్వీస్ని స్టార్ట్ చేసింది. అంటే ఆ ఏరియాలో ఉన్న ఐటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టైం ఉండదు కదా, సో వాళ్ళకి ఆ సర్వీస్ని ఇస్తుంది అనమాట. అదేం తప్పు కాదే. సో బెస్ట్ బిజినెస్ ఐడియాస్లో 4th ప్లేస్లో ఉంది అది. సో మరి మిగతా 3 ఏంటి, ఇంకా మిగతా 4 చెప్పాలి కదా, వాటి గురించి చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

కంట్రీ బో ఎనర్జీ హేమచంద్ర అండ్ సునీత పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 450 అండ్ స్టూడియో క్లాక్. నాకు తెలిసి ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయ్యే టైం కదా. సో అలా వెళ్తూ వెళ్తూ ఇలాంటి బిజినెస్ ఐడియాలు అండ్ అలాగే మంచి మంచి పాటలు వింటుంటే సో బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ మీకు ఏమనిపిస్తుంది నాకు తెలియదు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం చిరాకు వస్తుంది. అట్లాంటి టైంలో ఏం చేయాలంటే, మీరు చిరాకు పడినా ఫ్రస్ట్రేట్ అయినా ఏం చేసినా ట్రాఫిక్ అట్లనే ఉంటుంది కాబట్టి అప్పుడు పాటలని ఎంజాయ్ చేయాలన్నమాట. రైట్, మరి నేను మాట్లాడుతుంది ఏంటంటే సంవత్సరం మొత్తం మీద ఫేడ్ అవుట్ అవని 7 బిజినెస్ల గురించి మాట్లాడుకుంటున్నాం. 4th ప్లేస్లో క్లీనింగ్ అండ్ లాండ్రీ సర్వీస్ అయితే ఉంది. అండ్ 5th ప్లేస్ వచ్చేసి యాజ్ యూజువల్ రోజువారీ అవసరాలు గ్రాసరీ షాప్ అనమాట. కాకపోతే అందులో కూడా చాలామంది పెడతారు గ్రాసరీ షాప్, కాకపోతే మరి మీరు ఏమైనా కొత్తగా డిఫరెంట్గా ఆలోచించి అట్లా పెడితే మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ప్యాకేజింగ్ అండ్ డెలివరీ సర్వీసెస్, నవడేస్ ఈ కామర్స్ విపరీతంగా పెరుగుతోంది అంటే ఇది బిగ్ ఛాన్స్ అనమాట. అవునా, ఇంటి కింద షాప్ ఉన్నా కూడా వద్దులేండి ఆర్డర్ పెట్టుకునే అట్లా బద్దకిష్టలం అయిపోయినాం మనం. సో ఈ కామర్స్ ఏమంటారు నీడ్ చాలా ఉంది కాబట్టి ఇది కూడా ప్యాకేజింగ్ అండ్ డెలివరీ సర్వీస్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత ఎప్పటికీ అవసరమైంది ఏంటంటే ఫుడ్, రైట్? మరి అగ్రికల్చర్ నుంచి వస్తుంది కాబట్టి అగ్రికల్చర్ అండ్ డైరీ బిజినెస్, సో ఇది కూడా ఎప్పటికీ నెవర్ ఎండింగ్ అన్నమాట. సో ఈ 7 బిజినెస్లలో మీకు ఏది యాప్ట్గా సెట్ అవుతుంది, మీరు ఏది చేయగలుగుతారు, మీకు దేంట్లో బాగా అవగాహన ఉంది, ఇవన్నీ థింక్ చేసి మనం ఇందాక మాట్లాడుకున్న ఆ 5 స్ట్రాటజీస్ని అప్లై చేయగలిగితే డెఫినెట్గా బిజినెస్లో సక్సెస్ అవుతాం. సో బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు ఆ స్టెప్ వేయాలి కదా. సో ఆ స్టెప్ వేస్తే డెఫినెట్గా ఏమంటారు సక్సెస్ అవుతారు. అది వేయక ముందే ఏమవుతుందో, వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు షాప్ అనుకుంటే వాళ్ళు పెడతారు ఇంకొకరు పెడతారు, మనం మాత్రం పెట్టాలన్న ఆలోచనలోనే ఉంటాం, రైట్? సో ఇది ఫిట్ ఇండియాకి సంబంధించి ఈరోజు వివరాలు. అండ్ మాట్లాడుకుంటూనే ఉందాం, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. నిన్నటి నుంచి కొనసాగుతున్న దీక్షను ఈరోజు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ నిమ్మరసం తాగించి వివరింపజేశారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. డాక్టర్ ఎంసీఆర్ టీమ్స్లో నిమ్స్ తరహా టారిఫ్లు అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి ఆమోద రాజనసింహ అధ్యక్షతన జరిగిన తొలి ఈసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్టు పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రచురణల విభాగం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బుక్ ప్రొడక్షన్ 2026లో 7 అవార్డులకు అందుకుంది. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఈ విభాగం వెలువరించిన జర్నల్స్, పుస్తకాలు, రెఫరెన్స్ ప్రచురణలు వివిధ విభాగాల్లో గుర్తింపు పొందాయి. గ్రామీణాభివృద్ది శాఖపైన మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్ష వీడియో సమ్మేళనం నిర్వహించారు. పంట కుంటల నిర్మాణం, మహిళా సంఘ భవనాల నిర్మాణం మొదలైన వాటి గురించి చర్చించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమమైంది. 22A నిషేధిత భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిదే ప్రధాన బాధ్యతని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ షా ఆరోపించారు. కుత్బలాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో 22A బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి బీఎస్సీ కోర్సుల కౌన్సిలింగ్ ఈ నెల 27వ తేదీన ప్రారంభమవుతుంది. ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఈ విషయం తెలియజేశారు. శనివారం 29వ తేదీ వరకు కౌన్సిలింగ్ కొనసాగుతుంది. ఎపిసెట్ 2026లో అర్హత సాధించి దరఖాస్తు చేసుకున్న బైపీసీ అభ్యర్థులు 13 కళాశాలల్లో బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సీట్ల కోసం హాజరు కావాలని జానయ్య వివరించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. మరి టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 5 గంటలు దాటి 4 నిమిషాలు కావస్తుంది. క్రేజీ అండ్ లేటెస్ట్ ట్యూన్స్ వింటారు విత్ మీ ఆర్జే స్వాతితో.

0: FM Rainbow 101.9
1: 5:15 on studio clock. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బోస్ 101.9 లో క్రేజీ అండ్ తాజా హిట్స్ వింటున్నారు. యునో రేపు ఒక సినిమా రిలీజ్ అవ్వబోతోంది. యష్ హీరోగా గీతు మోహన్ దాస్ డైరెక్షన్లో వచ్చిన సినిమా యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు ఎక్కడ జరిగింది ఏంటి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ధూమ్ధామ్గా జరిగింది అనమాట టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అయితే మొత్తానికి సినిమా అయితే చాలా చాలా గ్రాండ్గా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే దీంట్లో నయనతార, కియారా అడ్వాణి, రుక్మిణి, వసంత్, తారా, సుతారియా, హ్యూమా, ఖురేషి వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నారట. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇది ఇట్స్ కంప్లీట్లీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ సినిమా అని చెప్తున్నారు డైరెక్టర్ గీతు మోహన్ దాస్. మరి దీన్ని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. టాక్సిక్ సినిమా ఎంత నిడివి ఉందో తెలుసా, రన్ టైం వచ్చేసి 3 గంటల 14 నిమిషాలట ఈ సినిమా. మరి అంతసేపు మరి ప్రేక్షకుల్ని కుర్చీలోంచి లేవకుండా కూర్చోబెట్టగలిగే డైరెక్షన్ ఉందా, మరి యష్ యాక్షన్ ఎలా ఉంది, మరి ఇంతమంది ఏమంటారు భారీ తారాగణం కనిపిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. వింటేనే ఉందండి ఇంకా మోర్ అప్డేట్స్ కోసం ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం.

0: రంగుల మయం.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల.
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల.
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల.
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల.
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల.
1: పచ్చని పంటలు ఒకవైపు,
2: చేనేత చీరలు మరోవైపు.
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
3: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
4: తొడుకైకే మణి ముడి మది వదన్నా.

5:32 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో క్రేజీ ట్యూన్స్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఇరుముడి మరి అందరికీ తెలిసిందే, రిలీజ్ అయిన 3 డేస్లోనే అసలు కలెక్షన్స్తో దూసుకెళ్ళిపోతుంది అనమాట. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సో ఇక బేబీ నక్షత్రకి ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. మొత్తానికి ఏంటంటే అంత చిన్న ఏజ్లో అంటే అమ్మాయి అంత అద్భుతమైన నటనని ప్రదర్శించింది అని చెప్పేసి అందరూ అయితే బేబీ నక్షత్రకి బంపర్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు. మరి ఇంతకీ సినిమా చూసారా ఎలా ఉంది? టాక్ అయితే సూపర్ హిట్ అని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు మాస్ మహారాజని చూడని ఒక కొత్త కోణంలో చూసాము అని, అంటే ఇందులో కూడా మాస్ మహారాజా తన ఇమేజ్ని ఏం అలా పక్కన పెట్టలేదు. సో అది కూడా ఉంది. అయినా కూడా సో ఇలా మాస్ మహారాజా అనిపించుకున్న మన రవితేజ ఇలాంటి ఒక కొత్త క్యారెక్టర్ని చేయడం అనేది చాలామందికి నచ్చింది సినిమా. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు చూడడానికి ఇష్టపడుతున్నారని చెప్పేసి ఓ వార్త. ఏమంటారు, నిజంగానే బాగుందంటారా? సో సినిమా టాక్ అయితే బాగుంది. మరి ఇంకా కొన్ని రోజులు గడిస్తే

చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. రైట్, మరి 5:33 అయిపోయింది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, సమయం 5 గంటలు దాటి 45 నిమిషాలు. ఆరోగ్య జీవనం, మోకాల నొప్పులు అనే అంశంపై డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ళ నొప్పుల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ పిశాటి మహేశ్వరరెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మహేశ్వరరెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సాధారణంగా ఇప్పుడుండే సమాజంలో చాలామందికి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది సర్వసాధారణమైపోయింది.
1: అవునండి.
0: ఒకప్పుడు పెద్దవాళ్ళు అంటే ఒక 60-70 ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు, కానీ ఇప్పుడుండే ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటారు?
1: ప్రెసెంట్లీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ నాకు తెలిసైతే అది మెయిన్ అనిపిస్తుందండి. ముందుగా మనం చేసే డైలీ యాక్టివిటీస్, ఇవి మెయిన్ రీజన్.
0: అంటే ఏ ఏ యాక్టివిటీస్ వల్ల మోకాళ్ళ నొప్పులు ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉందంటారు?
1: ఎక్సర్సైజ్ చేయడం చాలా తగ్గిపోయిందండి. ముందులాగా ఇంటి పనులు చేయడం కూడా ముందు ఇంకెక్కువ చేస్తుండే, ఇప్పుడు అది కూడా కొంచెం తగ్గింది. దాంతోపాటు ఈవెన్ ఎక్స్పోజర్ టు సన్, ఇప్పుడు ఎక్స్పోజర్ టు సన్ కూడా తగ్గే వరకు దాంతో విటమిన్ డి తగ్గిపోయి మోకాలు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అండి.
0: అంటే విటమిన్ డి ఒకటే కారణం అంటారా, కాల్షియం కూడా ఏమన్నా?
1: యా బోత్ అండి. ఇదే వాళ్ళు లైక్ ఎట్లా అంటే ప్యారలల్గా ఉంటాయి విటమిన్ డి అండ్ కాల్షియం. సో రెండింటి నుంచి
0: అంటే పూర్వము విశాలమైన ప్రదేశాల్లో ఉండడము, పనిచేస్తే కూడా సన్కి అంటే సూర్యుడికి ఎక్స్పోజ్ కావడము, ఆ ఎండ వీలవీద పడ్డము, ఇలా అలాగే ఆహారపు అలవాట్లో కూడా సరిపడినంత కాల్షియం ఉండేది.
1: అవునండి.
0: ఇప్పుడు అది తగ్గిందంటారా?
1: డెఫినెట్గా తగ్గిందండి. ఇప్పుడు మనం తినే ఆహారం కూడా ముందంతగా ప్యూరిటీ తోటి ఉండలేవు. మనము ఇంట్లో బయట నుంచి తెచ్చే కూరగాయలు కానీ బయటికి వెళ్ళి తినేదాన్ని కూడా టూ మెనీ పెస్టిసైడ్స్ వాడుతున్నారు, అవన్నీ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నారు, కల్తీ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా తినే ఆహారంలో అయితే స్టాండర్డ్స్ చాలా తగ్గిపోయినాయండి.
0: ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ఆహారము సరైన సూర్యరశ్మి పడకపోవడము, అలాగే విటమిన్ డి కాల్షియము లోపించడం వల్ల అంటున్నారు, ఇవే కారణాలున్నాయా ఇంకేదైనా కారణాలున్నాయంటారా?
1: ప్రస్తుతం ఈవెన్ ఇప్పుడు కరోనా తర్వాత కూడా

0: దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. అది కూడా హాస్ బికమ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇప్పుడు మోకాలు నొప్పులు రావడానికి. అండ్ మోకాలు నొప్పులతో పాటు ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని చెప్పి కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా పెరిగిపోయినాయండి. ముందు పర్ డే 1 or 2 సర్జరీస్ అవుతుండే జనరల్గా ఒక హాస్పిటల్లో, ఇప్పుడు అప్పుడప్పుడు 3 or 4 కేసెస్ అవుతున్నాయండి. ముందు మంత్లీ 7 to 8 కేసెస్ అవుతున్నాయండి, ఇప్పుడు అదే పర్ డేనే 1 or 2 కేసెస్ ఆపరేట్ చేస్తున్నారండి.
1: దాదాపు 30 నుంచి 60 కేసెస్,
0: 60 కేసెస్ ఈజీగా అవుతున్నాయండి.
1: సో ఈ మోకాలు నొప్పులు రాకుండా సామాన్య ప్రజలు ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు?
0: ముందుగా డైట్ ఒకటి చేయాలండి, డైట్తో పాటు వాకింగ్ ఉండాలండి. మినిమం ఎంతో అంత డైలీ ఒక 20 మినిట్స్ వాకింగ్ చేస్తే ఎవరైనా కూడా సన్కి ఎక్స్పోజర్ ఉంటే కూడా బాగుండు. కానీ ముందులాగా సన్కి ఎక్స్పోజర్ అని కూడా కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నామండి, ఎందుకంటే మనకు ముందు ఓజోన్ లేయర్ అని ఉంటుండే, పొల్యూషన్ బదులు అవిటి బదులు ఆ ఓజోన్ లేయర్ అని చెప్పి అది డిస్ట్రాయ్ అయిపోయిండే. కోవిడ్ తర్వాత కొంచెం అది బెటర్ అయింది. సో ఓజోన్ లేయర్ డిస్ట్రాయ్ అయిపోయే వరకు డైరెక్ట్ ఆ కిరణాలు అని చెప్పి ఫిల్టర్ అవ్వకుండా డైరెక్ట్ మన బాడీ పైన పడుతున్నాయి. సో అట్లా కూడా మనకి వైటమిన్ డి అనేది ప్రాపర్గా వస్తలేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్.
1: అంటే ప్రపంచానికి ఒక కవచంగా ఉండే ఓజోన్ లేయర్లు కూడా డిప్లీట్ అయ్యే కారణంతో వచ్చే కిరణాలు మనకు ఇవ్వాల్సిన పూర్తి బెనిఫిట్ని ఇవ్వడం లేదంటున్నారు.
0: అవునండి.
1: సో ఈ విటమిన్ డిని పొందే మార్గం ఏమైనా ఉందంటారా? అంటే ఇంకా మోకాలు నొప్పులు రాలేదు, విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఏం చేస్తే కరెక్ట్ అంటారు?
0: మనం తినే ఆహారంలో చాలా మటుకు కరెక్ట్ తింటే మాత్రం.
1: ఏ రకమైన ఆహారం?
0: నాన్ వెజ్ వచ్చేసి మనకి మెయిన్ బోన్ సూప్ ఫిష్లో కూడా వీటిలో ఉంటుందండి. వెజ్ వచ్చేసి ఎగ్లో. మిల్క్ అనేది అది ఇట్స్ మోర్ లైక్ మిత్ అండి, అంతా ఏముండదు. సో మిల్క్ కంటే ఎగ్స్ కానీ ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ అని వస్తున్నాయి ప్లాంట్ బేస్డ్ నుంచి. ముందు ఎట్లా అంటే యానిమల్ నుంచి వస్తుండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్, అవి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి అండి.
1: సో కాల్డ్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఇది అందే అవకాశం ఉంది.
0: డెఫినెట్లీ అండి.
1: అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు వచ్చే మిల్క్ తీరా మన ఇంటికి వచ్చే లోపల అది ఎన్ని ప్రాసెస్ అవుతుందో ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.
0: అవును.
1: కాబట్టి కావలసినంత శ్రద్ధ చూపించినట్లయితే ఖచ్చితంగా ఫుడ్ ద్వారా తీసుకోగలం.
0: అవునండి.
1: రెండోది యాక్టివిటీ పరంగా, డైలీ యాక్టివిటీ 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలన్నారు, వాకింగ్ అని, దాని పరంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: అంటే మాకు మోకాలు నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి మనం వాకింగ్ చేయకుండా ఉండడం అనేది మిస్టేక్ అండి. మీకు మోకాలు నొప్పులు ఉన్నాక కూడా గ్రేడింగ్ ఉంటుందండి, గ్రేడ్ 1, 2, 3, 4. సో 1, 2 గ్రేడ్లో అయితే డెఫినెట్లీ ఈవెన్ 3, 3rd కూడా డెఫినెట్గా మీరు వాకింగ్ చేయాలి. ఎవ్రీ డే 20 మినిట్స్ వాకింగ్ చేస్తే ఫస్ట్ 2 or 3 డేస్ పెయిన్ఫుల్ ఉన్నా కూడా దెన్ దాని తర్వాత మీకే అలవాటు అయిపోయి మీకే మోకాలు ఇంకా సెల్ఫ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. వాకింగ్ చేస్తుంటే బోన్ స్ట్రెంగ్ బెటర్ అవుతుంది యాక్టివ్ అయ్యి.
1: మామూలుగా అంటుంటారు కదా డాక్టర్ గారు, రెస్టింగ్ ఈజ్ రెస్టింగ్ అని. సో ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే అది బాగుపడేదానికంటే చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, సైక్లింగ్ అంటే స్టాటిక్ సైకిల్ ఉంటుంది కదండి, అంటే కదలకుండా ఒక దగ్గర ఉండి కాస్త మోకాలకి ఎక్సర్సైజ్ అయ్యేది, ఎంతవరకు ఉపయోగకరం ఉంటుంది అంటారు?
0: డిపెండ్స్ అండి, అది కూడా మళ్ళీ గ్రేడింగ్ ప్రకారం అంటున్నాను. గ్రేడ్ 1 వరకు అయితే డెఫినెట్లీగా చేయొచ్చు అండి సైక్లింగ్ అండ్ ఆల్. 2 నుంచి చూసుకోవాలండి, అంటే కంపల్సరీ చేయాలని కాదు, దానికంటే అయితే వాకింగ్ ఈజ్ ప్రిఫరబుల్ అండి.
1: వాకింగ్ అంటే ఒక సమస్య గుర్తుకొస్తుంది డాక్టర్ గారు, ఒబీసిటీ ఉన్న వాళ్ళకు కూడా మోకాలు నొప్పులు వస్తాయి. వాళ్ళు అంత భారీ ఖాయంతో నడిస్తే మోకాళ్ళపైన ఇంకా భారం పడి ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా?
0: ఒబిసిటీ వాళ్ళకి డెఫినెట్గా తొందర వస్తుంది అండి, వాళ్ళకి నార్మల్ పీపుల్ కంటే 5 to 10 ఇయర్స్ ముందే వచ్చేస్తుంది మోకాళ్ళ నొప్పులు. ఎందుకంటే వాళ్ళకి బరువు మొత్తం మోకాలు పైన పడుతుంది కాబట్టి, ఒబిసిటీ వాళ్ళకి తొందరగా వస్తుంది కాబట్టి ఫాస్ట్గా వాళ్ళు కొంచెం వెయిట్ లూజ్ అయ్యి వాకింగ్ అవన్నీ చేసుకుంటే మంచిదండి. వాకింగ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఓన్లీ అరౌండ్ 10 to 20% అండి ఇప్పుడు ఒబిసిటీ ఉన్న వాళ్ళు. డైట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అవన్నీ చేసుకుంటుంటే తగ్గుతారు.
1: అంటే వాకింగ్ కాకుండా మోకాళ్ళ మీద లోడ్ పడని ఎక్సర్సైజ్ చేసినా కొంత మేలు అవుతుంది.
0: మేలు అవుతుందండి.
1: డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ నొప్పుల్లో ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉందంటారు?
0: ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు 1st grade వరకు అయితే నేను చెప్పిన ప్రకారము వాకింగ్ తోటి హెల్ప్ఫుల్ అండి. 2nd, 3rd డెఫినెట్లీ ఫిజియోథెరపీ తోటి బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది అండి. ఫిజియోథెరపీ అంటే మనము ఒకవేళ మనం డైరెక్ట్గా చేసుకోకపోయినా ఒక 2 weeks అట్లా ఫిజియోథెరపీని పిలిపించుకొని తను చేపిస్తారు కాబట్టి చూసుకొని అవి నేర్చుకొని దాని తర్వాత ఇంట్లో డైలీ ఫిజియోథెరపీ చేసుకుంటే కూడా చాలా రిలీఫ్ అవుతుంది. మనకి ఆపరేషన్ ఈజీగా ఇన్ మెనీ ఇయర్స్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు,
1: అంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా
0: కాపాడుకోవచ్చు.
1: అలాగే ప్రస్తుతం ఉండే ఆరోగ్య విషయంలో చైతన్యం సమాజంలో జరుగుతూ ఉంది, యోగా ఎంతవరకు హెల్ప్ చేస్తుందంటారండి?
0: యోగా కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. మీరు యోగా చేసిన వాళ్ళు ముందు చేయని వాళ్ళు చేసిన వాళ్ళలో మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుందండి. యోగా చేసిన వాళ్ళు ఎంతైనా కూడా చాలా లేట్గా

0: మోకాళ్ళు నొప్పులు రావడము, వాళ్ళ బాడీ ఫిట్ ఉండడము, అవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా యోగాతో అయితే చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ మోకాళ్ళ నొప్పులు కూడా రావడం కూడా లేట్గా వస్తాయి.
1: అలాగే ఫ్రూట్స్ సంబంధించిన విషయానికి వస్తే డైట్ పరంగా ఏ ఏ పళ్ళు ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయంటారు, ఏ ఏ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలంటారు?
0: ఫ్రూట్స్ పరంగా అయితే అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి, పర్టికులర్ ఫ్రూట్ అవాయిడ్ చేయడానికి అట్లా ఏం లేదండి. అన్ని ఫ్రూట్స్

0: తినడానికి అట్లా ఏం లేదండి, అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. కొంచెం కొంతమందికి ఒబిసిటీ అట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రం ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ అట్లాంటివి అవాయిడ్ చేయాలండి, ఆ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలండి. వైటమిన్ సి వచ్చేసి అది కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి, ఇమ్యూనిటీతో పాటు మనకి మోకాళ్ళ నొప్పిలోకి వెరీ గుడ్ థింగ్ అండి. సో ఒబిసిటీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి. దాంతోపాటు ఈవెన్ డయాబెటీస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా తొందరగా అరుగుతాయి మోకాలు. సో వాళ్ళు కూడా కొంచెం తినే పదార్థము చూసుకొని తినాలి, ఫ్రూట్స్లో ఎక్కువ ఏ క్యాలరీస్ ఉన్నాయో అవి అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేసి తింటే బెటర్ అండి.
1: డాక్టర్ గారు, నీ సర్జరీ టోటల్ నీ రీప్లేస్మెంట్ అని, పార్షల్ నీ రీప్లేస్మెంట్ అని వింటున్నాము, ఏ స్థాయిలో ఉండేవాళ్ళు ఈ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలంటారు?
0: అంటే డైరెక్ట్ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళారండి. నీ రీప్లేస్ కంటే ముందు మనము ఎట్లా అంటే, ఇప్పుడు గ్రేడ్ 1 and 2 అయితే చెప్పాం కదండి ఫిజియోథెరపీ తోటి చాలా మటుకు మనం గ్రేడ్ 4 వెళ్లకుండా కాపాడుకోవచ్చు. గ్రేడ్ 3 వాళ్ళకేమో ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వస్తున్నాయండి, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని చెప్పి, ఇంకోటి మళ్ళీకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని చెప్పి. సో ఆ ఇంజెక్షన్ తీసుకుంటే, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇస్ నథింగ్ బట్ సప్లిమెంట్ అండి, మోకాళ్ళని బలపరుస్తుంది. సో అది మనకి తీసుకుంటే కొంతమందికి బాడీ టైప్ బట్టి, కొంతమంది 6 to 8 months రిలీఫ్ ఉంటుంది, కొంతమందికి 1 year రిలీఫ్ ఉంటుంది. పెయిన్ఫుల్ అసలు ఉండదండి ఈవెన్ ఇంజెక్షన్ కూడా. జస్ట్ నార్మల్ ఇంజెక్షన్ మనం నడుముకి ఎట్లా తీసుకుంటాము, చేయికి ఎట్లా తీసుకుంటాము అలా అండి. అది కాకుండా ఆ స్టేజ్ తర్వాత స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అండి. ఇప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్ వచ్చేసి అది ఒక 6 months వరకు ఎఫెక్టివ్ ఉంటుందండి. ఇంకా ఈవెన్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ పనిచేస్తలేదు, ఇంకా వాళ్ళకి విపరీతంగా నొప్పులు వస్తున్నాయి అంటే మాత్రం అప్పుడు ఇంకా నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలండి.
1: అంటే నిత్య జీవితంలో కష్టతరమైపోయి ఉన్న పరిస్థితుల్లో నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది.
0: అవునండి.
1: అలాగే కొన్ని కొన్ని యాక్సిడెంట్ కేసులలో కూడా డ్యామేజ్ అయిన వాళ్ళకు కూడా చేస్తారు కదా?
0: అవునండి. ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్ కేసెస్లలో ఎస్పెషల్లీ నీ దగ్గర మొత్తం డిస్లెకోయేట్ అయిపోయి మొత్తం అక్కడ డిస్ట్రాయ్ అయిపోతే, అక్కడ కార్టిలేజ్ కానీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతే అప్పుడు డెఫినెట్గా నీ రీప్లేస్మెంట్ చేసేస్తారండి.
1: ఒకవేళ నీ రీప్లేస్మెంట్ అంటూ చేయించుకున్నట్లయితే అది ఎంతకాలము వాళ్ళు సాధారణ లైఫ్ని లీడ్ చేయగలరంటారు?
0: ఇప్పటి వరకు చేసిన కేసెస్లో అండి ఈజీగా 15 to 20 years వరకు ఎవరికేం ప్రాబ్లం లేకుండా అండి నీ రీప్లేస్మెంట్లో. ఇంకా డిపెండ్స్, ఇంకా నీ రీప్లేస్మెంట్ చేసేసుకున్నాము కదా అని చెప్పి మనము మినిమం ఎక్సర్సైజ్ చేసుకొని కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మాత్రం 20 years అబౌవ్ వరకు ఏం ప్రాబ్లం లేదండి.
1: అయితే ఏ నిర్లక్ష్యం చేతనైతే మోకాళ్ళ నొప్పులు వచ్చాయో, ఒకవేళ సర్జరీ చేసుకొని బాగు చేసుకున్న తర్వాత అదే నిర్లక్ష్యం దర్శిస్తే మళ్ళీ సమస్య వచ్చే అవకాశం ఉందంటారు?
0: అవునండి, డెఫినెట్ గా.
1: సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు ఏ స్థాయిలో ఉన్నా కానీ 1 grade 1 2 3 లోపే మనం దాన్ని సరి చేసుకున్నట్లయితే నీ రీప్లేస్మెంట్ సర్జరీ వరకు పోవాల్సిన అవసరం ఉండదండి.
0: అవసరం లేదండి. మీరు ఇందాక అడిగిన ప్రకారం కూడా ముందైతే 65 years అబోవ్ వాళ్ళకి యూజువల్లీ 65-70 వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుండే, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఈవెన్ పోస్ట్ కరోనా వచ్చేసి మనం తినే ఆహారం అవన్నిటితోటి ఈవెన్ అరౌండ్ 50-55 years కూడా నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వస్తుందండి.
1: డాక్టర్ గారు, నీ పెయిన్స్ వచ్చే సూచనలు ఉన్నప్పుడు ఏ రకమైన పరీక్షలు చేస్తే మనకు నిర్ధారించబడుతుంది అంటారు సమస్య?
0: నీ పెయిన్స్ మెయిన్గా తెలిసేది మనకి ఎక్స్రే నుంచి తెలిసిపోతుంది అండి, ఏ గ్రేడ్లో ఉన్నది అది చూసి మనం చెప్పేయచ్చు అండి.
1: బ్లడ్ టెస్ట్లు ఏమన్నా హెల్ప్ అవుతాయంటారా?
0: బ్లడ్ టెస్ట్ అంటే ఇప్పుడు నీలో మనకి డీజెనరేటివ్ ఉందని అనుకోండి, అది మనం కోరిలేట్ చేసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో విటమిన్ డి ఎంత పర్సెంట్ ఉంది, మనకు విటమిన్ డి తక్కువ ఇంటెక్ ఉందా ఎంత ఉంది అని చెప్పి దాంతో చేసుకోవచ్చు అండి.
1: డాక్టర్ గారు, మామూలుగా పల్లెటూర్లలో అక్కడ చూస్తుంటాం మోకాళ్ళ నొప్పులు వచ్చినా నడుము నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా మర్దన చేయమంటారు, మసాజ్ చేయండిరా అని అంటుంటారు. ఈ మసాజ్ చేయడం వల్ల ఉపయోగం ఎంత, తప్పుగా మసాజ్ చేయడం వల్ల జరిగే నష్టం ఎంత?
0: మసాజ్ చేయడం అయితే నాకు తెలిసి అయితే ఎంత కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తానండి. ఉపయోగం కూడా 5-10% ఉంటుందేమో, కానీ అది కూడా కరెక్ట్ వేలో మసాజ్ చేస్తేనే, ఎందుకంటే వాళ్ళకి ఎట్లుంది ఏముంది తెలియకుండా వాళ్ళ ఇష్టం వచ్చినంత ప్రెషర్ పెడతారు, బలంతో చేస్తారు కాబట్టి అది ఇంకా ఖరాబ్ చేస్తాయి మోకాళ్ళని, ఖరాబ్ చేసి ఇంకా ఎక్కువ తొందరగా సర్జరీకి వెళ్ళేటట్టు చేస్తాయండి.
1: ఏదైనా సరే ఒకవేళ మసాజ్ కానీ ఫిజియోథెరపీ కానీ ఇతరత్ర ఏ ట్రీట్మెంట్ వాడినప్పటికీ కూడా వైద్యుడి పర్యవేక్షణలో చేసుకోవడం ఉత్తమం.
0: అవునండి, డెఫినెట్లీ.
1: సో ఈ మధ్యలో వచ్చే సోషల్ మీడియాలో ఆ టిట్బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి, 1 minute 2 minutes, అవి చూసేసి చాలా మంది సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు, చేసి చాలా డ్యామేజ్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా?
0: మా దృష్టి కంటే అండి అది సోషల్ మీడియాలో చూసి అది చేసుకొని అంటే అది ఎట్లా అంటే అది ఒకటి సామెత ఉంటుందండి, అది గోటి తొర పోయేదారు గొడ్డల దాకా తెచ్చినట్టు. కొన్ని విషయాలలో ఊరికి మసాజులు చేసి అది చేసి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకొని మొత్తం అది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుందండి. సో మాక్సిమం అట్లాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకునే ముందు డాక్టర్ దగ్గర తీసుకుని కన్సల్ట్ అయితే బెటర్ అండి.
1: ఏ ఏజ్లో వాళ్ళు పీరియాడికల్ స్క్రీన్ చేయించుకోవడం మంచిదంటారు?
0: ఎనీ ఏజ్ అబౌవ్ 50 ఇయర్స్ ఇప్పుడు చేయించుకుంటే మంచిదా అండి?
1: ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలండి?

0: ఫ్రీక్వెన్సీ అయితే బోన్ ప్రకారం అయితే ఒక 6 to 1 ఇయర్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు చేయించుకున్నామంటే మళ్ళీ 6 మంత్స్, డిపెండింగ్ ఆన్ ది పర్సంటేజ్ అండి. మంచిగా ఉంది అంటే 1 ఇయర్ తర్వాత చేయించుకోండి, లేదు అంటే 6 మంత్స్.
1: కనీసం 6 నెలలు లేదా ఒక సంవత్సరం కాలంలో డాక్టర్ గారిని కలిసి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని మన స్టేట్ ఆఫ్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకున్నట్లయితే ఫ్యూచర్ డ్యామేజ్ని ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, నమస్కారం.

ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ళ నొప్పులు డాక్టర్ మహేశ్వర రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కార్తిక్ నువ్వు వెళ్ళిపో కార్తిక్, ఇది కుదరదు కార్తిక్.
2: ఎందుకు చేసి ఎందుకు అలా అంటున్నావు?
1: నాన్న ఒప్పుకోరు కార్తిక్, మన వయసులు వేరే, నాన్న ఒప్పుకోరు. ఆయనకి సినిమాలంటే నేను నచ్చదు కార్తిక్.
2: పోనీ, సినిమా పాటలు నచ్చాయా? అవి వినిపించి ఫ్లాట్ చేస్తా. ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ట్విన్ సిటీస్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్, 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. వెల్కమ్ టు ది షో జెన్ జీ విత్ మీ ఆర్జే ప్రభలిక. అబ్బా అబ్బా అబ్బా, ప్రభలిక ఎప్పుడు వచ్చేస్తుంది అనేసి వెయిట్ చేశారు కదా? ఎస్, డెఫినెట్లీ వెయిట్ చేసి ఉంటారు, బికాస్ మీరు మిస్ అవుతున్నట్టు నాకు అర్థమైంది. బికాస్ సేమ్ టైం నేను కూడా చాలా చాలా చాలా చాలా మిస్ అయ్యాను.

0: and I have lot to talk to you. By the way, what's happening with you guys? వానలో తడుస్తున్నాం, జంక్ ఫుడ్ తింటున్నాం, స్ట్రెస్ఫుల్ తీసుకుంటున్నాం అండ్ తింటున్నాం, తిరుగుతున్నాం అండ్ లైఫ్ ఇస్ సో బిజీ ప్రబ్లిక, జస్ట్ లైక్ ఇన్స్టా స్టోరీస్ అండ్ వాట్సాప్ స్టేటస్. అబ్బాబ్బాబ్బా ఎంత బిజీగా ఉన్నారో కదా. ఒక్క నిమిషం పాజ్ ఇవ్వండి. మీకు అసలు ఉప్పు కర్పూరంబు పోయం తెలుసా? ఆఫ్ కోర్స్, వై నాట్, వీఆర్ జెన్జీ కదా, వీ నో ఎవ్రీథింగ్. సో సింపుల్, సాల్ట్ అండ్ క్యాంఫర్ లుక్ సేమ్ బట్ యూ ఈట్ టేస్ట్ డిఫరెంట్, జస్ట్ లైక్ పీపుల్ క్యారెక్టర్స్ అని మీ జెన్జీ స్టైల్లో ఇంత మంచి పోయంని చెప్తే నేను అస్సలు ఊరుకోను. అయితే అచ్చంగా మన తెలుగు భాషలో చక్కని ఈ తెలుగు పద్యాన్ని, అంటే ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరయ్యా, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత బాగుంది కదా ఇలా కమ్మని తెలుగు పోయం వింటుంటే. ఎప్పుడైనా చదివారా అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి పోయమ్స్ వింటున్నారా? దెన్ యూ హ్యావ్ టు డూ దాట్. ఎంత బాగుంటాయి కదా. వీ ఫీల్ సో నాస్టాల్జిక్ అండ్ ఆఫ్ కోర్స్ వీ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఆ తెలుగు కదా. ఎస్, మరి ఇలాంటివన్నీ రిమైండ్ చేయడానికి ప్రవళిక వచ్చేసింది అండ్ బోల్డ్ ఎనీ థింగ్స్ మీతో షేర్ చేసుకోవడానికి. ఫర్ దాట్ యూ నీడ్ టు కీప్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్. బై ది వే, దిస్ ఇస్ 6-7 మల్టీ లింగ్వల్ షో, కాబట్టి తెలుగు పాటలు తప్పితే అన్ని భాషల పాటలు మీకోసం నేను ప్లే చేస్తాను. అండ్ ఆఫ్ కోర్స్ అవర్ ఫేవరెట్ మైకల్ జాక్సన్ నంబర్తో ఐఎమ్ గోన్ స్టార్ట్ ఆ షో, కిక్ స్టార్ట్. సో స్టే ట్యూన్, ఎంజాయ్ అండ్ ఐఎమ్ షూర్ ఫర్ యూ టిల్ 9:30. స్టే ట్యూన్ అండ్ లెట్స్ సెలబ్రేట్ మ్యూజిక్.
1: You know, I was wondering, you know, if you could keep on, because the force has got a lot of power.

All right, 6:17 cross 55 seconds on the dot. You are tuned into Akashvani FM Rainbow Hyderabad 101.9 MHz. Rainbow tho jeevitham rangalamayam. Mari varshakalamlo eppudanna nijamaina rainbow chusara? Of course mana rainbow ni eppudu vintune untaru. Aithe nijamaina rainbow chusinappudala oka photo capture cheyalanipistundi kada. That's a beautiful moment. Nijanga see మన లైఫ్లో ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే వాట్ ఈస్ యూర్ బ్యూటిఫుల్ మూమెంట్స్, వాట్ ఆర్ యూర్ స్పెషల్ మెమరీస్ అని అనగానే అలా టపక్మని చైల్డ్హుడ్కి వెళ్ళిపోతాం కదా. బికాస్ ద బెస్ట్ మెమరీస్ ఆర్ రిజిస్టర్డ్ చిన్నప్పుడే కదా. ఎంత ఎంత లేదన్నా యూ సీ మనం పెద్ద అయ్యాక ఎన్ని ఎన్ని మెమరీస్ చేసినా కానీ ద బెస్ట్ వన్స్ ఆర్ వెన్ వీ ఆర్ అ చైల్డ్. ఎందుకు అంటే ఇప్పుడున్న నౌటంకి అంతా అప్పుడే ఉంటుంది. ఎస్, మరి ఇప్పుడు అది తలుచుకుంటే

ఎంత సరదాగా ఉండేటప్పుడు, ఇప్పుడు ఏంటి ఇంత సైలెంట్ అయిపోయాము, ఇంత సీరియస్ అయిపోయాము? వై లైఫ్ బికేమ్ సో సీరియస్ అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా. ఇఫ్ ఎట్ ఆల్ గివెన్ అ ఛాన్స్, ఒక టైం మిషన్ దొరికితే నేను ఖచ్చితంగా చైల్డ్హుడ్కి వెళ్ళిపోతాను అనేసి ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేస్తారు. మీరు కూడా కదా? ఎస్, ఐ నో, బట్ యు సీ చైల్డ్హుడ్ ఎందుకంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా? నాట్ ఓన్లీ మన అల్లరి అని చెప్పడం జనరిక్గా, బట్ స్పెషలీ ఇట్స్ స్పెషలీ బికాస్ ఆఫ్ అవర్ సిబ్లింగ్స్. ఎస్, అబ్బా టీవీ రిమోట్ కోసం ఎంత కొట్టుకున్నా కానీ చిచ్చా నాకు అసలు అక్క వద్దు, అసలు అక్క ఎందుకుందో నాకు, చక్కగా అన్నయ్య ఉంటే నన్ను ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్లేవాడు, అప్పా నాకు అసలు ఈ అన్నయ్య వద్దు, అక్క ఉంటే చక్కగా తన డ్రెస్సులన్నీ నావే, ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా, ఇప్పటికీ ఉంటుంది. బట్ స్టిల్ ఇన్ ద చైల్డ్హుడ్ టైంలో వాళ్ళతో చేసినంత గోళ గొడవ, ఇల్లు తీసి పందిరేసినంత గొడవ అసలు ఎప్పుడు జరుగుండదు. ఖచ్చితంగా మనం లైఫ్లో ఎప్పుడు అలా చేసి ఉండవు, బికాస్ వీ వాంట్ టు అనాయ్ అవర్ సిబ్లింగ్స్, అంతే కదా. స్పెషల్గా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. బట్ ఆఫ్టర్ దీస్ సాంగ్స్, ఎస్ లెట్స్ kick up with the Tamil number from Jalanaikan. Enjoy these multilinguals only on Zen Z with me, Archie Prablika. Stay tuned.

0: ഓക്കേടാ.
1: సినిమాలంటే నచ్చదు కార్తీక్.

నాకు అక్క వద్దు, అన్నయ్య ఉంటే ఎంత బాగుండేదో, చక్కగా చూసుకునేవాడు. హే నో నో నో, నాకు ఒక అక్క ఉంటే ఎంత బాగుండేదో, చక్కగా తన డ్రెస్సెస్ అన్నీ నావే కదా. ఈ అన్నయ్యతో నా వల్ల కావట్లేదు, ఓ బాగా నా వైపు అసలు మేనేజ్ చేసేస్తున్నాడనమాట. ఇలాంటి థింగ్స్ మనం చిన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ వాళ్ళని అనాయ్ చేయడానికి ఖచ్చితంగా అనే ఉంటాం కదా. అలాంటి స్వీట్ మెమరీస్ అయితే మీకు ఉండుంటాయి కదా. అయితే అల్లరి చేయడం, ఆట పట్టించడం, ఇల్లంతా గుళ్ళ చేయడం, అసలు నువ్వే పెద్ద తలనొప్పి అంటూ

గొడవలు గోళలు, అబ్బబ్బబ్బా, పేరెంట్స్ ఎన్ని మీ టాంట్రమ్స్ని చూసుంటారో కదా. సీరియస్లీ, దోస్ ఆర్ ఆల్ సచ్ అ స్వీట్ మెమరీస్ మన లైఫ్లో. వన్స్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఆర్ యువర్ బ్యూటిఫుల్ మూమెంట్స్, ఖచ్చితంగా మీరు అంటారు మై చైల్డ్హుడ్ డేస్. అండ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ యూర్ చైల్డ్హుడ్ ఈజ్ అవర్ సిబ్లింగ్సే కదా. అరే, వాళ్ళు పెద్ద తలనొప్పి అని ఫీల్ అవుతాం, కానీ ద మూమెంట్ ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు, వెన్ ద సిచ్యుయేషన్ ఇస్ వెరీ వెరీ టఫ్, అప్పుడు బయటకు వస్తాయి ప్రేమలు. నా అక్కకి, నా చెల్లికి, నా అన్నకి, నా తమ్ముడికి నేనున్నాను, ఎవరు వస్తారో చూస్తానా అని హీరోయిజం వచ్చేస్తుంది కదా. దట్స్ ఆబ్వియస్లీ కదా. మరి రక్షాబంధన్ టైంలోనే కాదు ఆ ప్రేమ చూపించడం అండ్ ఆల్, బట్ యునో అవసరమైనప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తుంది. అండ్ సీ హౌ మచ్ వీ లవ్ దెమ్. అండ్ ఈ మ్యాజిక్ అంతా ప్రాబబ్లీ బ్లడ్ రిలేషన్షిప్స్ వల్లేమో, బట్ యునో దట్ ఇస్ ద అల్టిమేట్ లవ్ కదా. నిజంగా సిబ్లింగ్స్ మధ్యలో ఉన్న బాండేజ్ అస్సలు రకరకాలుగా అనిపిస్తుంది, బట్ దట్స్ ద స్వీటెస్ట్. మరి మీకున్న మెమరీస్ ఏంటి మీ సిబ్లింగ్స్తో? నాకు వెంటనే వాట్సాప్ చేయండి, ఓవర్ 9140234822. బై ద వే, వీ ఆర్ ఎంజాయింగ్ లవ్లీ మల్టీలింగువల్ మ్యూజిక్ ఓన్లీ ఆన్ 101.9. టిల్ 7 o'clock వింటారు కాబట్టి జస్ట్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ దిస్ లవ్లీ సాంగ్. అండ్ రైట్ నౌ లెట్స్ హియర్ టు సమ్ హిందీ మ్యూజిక్. హియర్ వీ గో.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాలు

0: టెక్నాలజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల.
1: పేరిణి నృత్యం,
0: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నేల.
1: పచ్చని పంటలొక వైపు,
0: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఆల్రైట్ బోల్డ్ అని వాట్సాప్ మెసేజెస్ వచ్చేసాయి. శేఖర్ గారు మెసేజ్ చేశారు, హాయ్ ప్రవళికా, గుడ్ ఈవినింగ్, లాంగ్ టైమ్ ఆఫ్టర్ అనేసి నాకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు ఫర్ ద మెసేజ్. అండ్ నాకు నయనిక మెసేజ్ చేసింది హాయ్ అనేసి. హాయ్ నయనిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ శ్రేయా నాకు మెసేజ్ చేసింది, రోహన్ నాకు మెసేజ్ చేశారు, అండ్ కపిలా అండ్ హర్ గ్యాంగ్, they are listening to our show driving on their way to home. So thank you so much for all the messages. And same time mana introduction lo nen meeku adigaanu kada, uppu karpu rambu laanti poems asli madhya kaalamlo meeru chadivara leda, okavela chadu unte meeku edaina telusunte why don't you whatsapp me. Yes, mari naaku ala naaku malli terigi uppu karpurambu poem e pampicharu naaku Swati. Yes, thank you so much. So you're listening from 6 o'clock and matru naaku ardham avutundi mari meeku kuda alanti manchi telugu padyalu evana telisthe naaku whatsapp.

India 1914023238222. Everybody are so busy. ఎందుకు బిజీగా ఉన్నారో తెలుసా? నాట్ జస్ట్ ఆన్ దే లివింగ్, అంటే డబ్బులు సంపాదించాలి, మంచి స్టేటస్ రావాలి, అంటే మనకి నచ్చినట్టు లైఫ్ ఉండాలి, అంటే మినిమం టు మినిమం మనకి ఆ మనీ అనేది ఉండాలి, ఆ మనీ ఎర్నింగ్ అనేది మనకి నచ్చినట్టు అవ్వాలి, అంటే దానికోసం కష్టపడాలి. సో ఎవ్రీబడి ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఆర్ సో డ్యామ్ బిజీ. అండ్ ఎప్పుడు నెక్స్ట్ బిగ్ థింగ్ ఎప్పుడు జరిగిపోతుంది మన లైఫ్లో, ఆ ఒక్క పెద్ద ప్రాజెక్ట్ వస్తే చాలమ్మా సెటిల్ అయిపోతా, ఆ పెద్ద అవకాశం వస్తే చాలమ్మా, దాట్ వన్ డే విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ అనే డే కోసం వెయిట్ చేస్తున్నాం. సీరియస్లీ వీఆర్ సో ఈగర్ టు సీ ఆ ఫ్యూచర్ సెల్ఫ్ ఎంత పెద్దగా ఎదిగి ఉంటామో అనేసి. బట్ స్టిల్ వీ డోంట్ యాక్చువల్లీ ప్రెడిక్ట్ ఇఫ్ ఇట్ ఆల్ మన టుడే అనేది బాగోకపోతే అది మన పైన ఉండటం కాదు, అది ఎక్కడో కింద పాతాళంలో ఉండిపోతాం అనేసి మనం గెస్ చేయట్లేదు కదా. సో వీ ఆర్ సీరియస్లీ రన్నింగ్ టువర్డ్స్, మనం ఖచ్చితంగా ఏదో ఒకటి పైకి వెళ్తాం, ఖచ్చితంగా మనం ఏదైనా సాధిస్తాం అన్న దాంతోనే ఒక గుడ్ స్పిరిట్తో వెళ్తున్నాం. బట్ స్టిల్ ఈ రోజు మనం ఏం చేస్తున్నామో దట్ విల్ డిసైడ్ అవర్ ఫ్యూచర్, అంతే కదా. సో వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే? రేపటి హయ్యర్ బిగ్గెస్ట్ ఎయిమ్ కోసం ఈరోజు, రేపు అండ్ డైలీ ప్రతిరోజు వాట్ ఈస్ యువర్ ప్రాసెస్ విచ్ ఇస్ మేకింగ్ యూ టు క్లైమ్ దాట్ అనేది ఆలోచిస్తే సీరియస్గా ఆ వన్ స్కిల్ పర్ఫెక్షన్ రావడానికి, ఒక పర్ఫెక్ట్ జిమ్ బాడీ రావడానికి, ఒక పర్ఫెక్ట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రావడానికి ఏదైనా ఒక్కరోజు చేస్తే సరిపోదు కదా, రోజు కన్సిస్టెంట్గా చేయాలి. ఎస్, మరి దాని గురించి మాట్లాడుకుందాం. మీన్వైల్ కళ్యాణి వచ్చేస్తుంది ది సూపర్ డూపర్ హియర్ వి గో ఆన్ ది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రభలికా.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

యాజ్ ఐ టోల్డ్, మనందరం లైఫ్లో ఎప్పుడు నెక్స్ట్ బింగ్ థింగ్ అవ్వబోతుంది అనేసి వెయిట్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ బిగ్ ప్రాజెక్ట్ కమ్ అప్. దట్ పెద్ద అవకాశం ఒకటి వస్తే చాలా చాలా బాగుంటుంది. దట్ డే వన్ అండ్ వన్ డే కోసం మనం వెయిట్ చేస్తున్నాం కదా. ఎస్ ఎస్, బట్ టు అచీవ్ దట్ ఆ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ అంతా బాగుంది, ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగున్నాయి, బట్ వాట్ ఆర్ వీ డూయింగ్ టుడే ఈజ్ టోటలీ అ ప్రాసెస్ టువర్డ్స్ దాట్ కదా. సో ఈరోజు మీరేం చేస్తున్నారో దట్ ఈజ్ ఓన్లీ అ క్లైంబింగ్ స్టెప్ ఫర్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అనమాట. సో మనం ఈరోజు ఏమి చేయకపోతే, ఏమి ప్లాన్ చేసుకోకుండా అలా ర్యాండమ్గా వెళ్ళిపోతే థింగ్స్ విల్ నాట్ మూవ్. సో దాట్ ఈస్ వై వీఆర్ సో బిజీ బిల్డింగ్ ఆర్ స్టెప్స్ కదా. అయితే ఒక స్కిల్ పర్ఫెక్షన్ రావటానికి, ఒక పర్ఫెక్ట్ జిమ్ బాడీ రావటానికి, లేకపోతే ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ మనకి ప్రాపర్గా ఉండటానికి, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఆ ఒక్కరోజు చేస్తే సరిపోదు అసలు. అంటే రోజు అదొక ప్రాసెస్లో ఉండాలన్నమాట. వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్ అండ్ దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ కన్సిస్టెన్సీ. సో ఏదైనా ఒక ప్రయాస అండ్ ఇట్స్ అ ప్రాసెస్, ఆ ప్రాసెస్లో కన్సిస్టెన్సీ అనేది ఉంటేనే తప్పకుండా వీ క్యాన్ రీచ్ దట్ గోల్. అయితే సేమ్ వే దీన్నే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇట్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్. ఇప్పుడు చూస్తే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీఆర్ అచీవింగ్, బట్ దెర్ ఆర్ సో మెనీ బ్రోకెన్ రిలేషన్షిప్స్ కదా. సో వెన్ యు ఆర్ రియలీ బిగ్ అవుట్ సైడ్, యూ హ్యావ్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్, బట్ యు ఆర్ హ్యావ్ అ టోటల్ బ్రోకెన్ ఫ్యామిలీ, ఇట్స్ టోటలీ అన్వర్తీ కదా. నిజంగా ఇఫ్ యు ఆర్ నాట్ పీస్ఫుల్ అట్ హోమ్ అండ్ సమ్వేర్ యు వాంట్ సంథింగ్ వెరీ బిగ్ అవుట్ దేర్, ఎక్కడ ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా. సో ఇన్వెస్టింగ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. మరి సేమ్ వే ఈ సేమ్ ఫండా మన రిలేషన్షిప్స్కి కూడా కౌంట్ అవుతుంది సీరియస్గా. అంటే యానివర్సరీకి, లేకపోతే బర్త్డేకి ఒకసారి అలా స్పెషల్ సర్ప్రైజెస్ ఇవ్వడం, స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం, లేకపోతే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వడం కాదు, ఇన్వెస్టింగ్ ఇన్ రిలేషన్షిప్స్ అండ్ కన్సిస్టెంట్గా దాన్ని మెయింటైన్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. అంటే హౌ, జస్ట్ మీ దగ్గరున్న 24 అవర్స్లో మీరు ఏమైనా చేసుకోండి మిగతా టైం, బట్ దాట్ 1 అవర్ ఆఫ్ టైమ్ ఫర్ యువర్ రిలేషన్షిప్స్ విల్ మేక్ మ్యాజిక్ అండ్ వండర్స్. అండ్ ఆ టైంలో కూడా డోంట్ కీప్ జస్ట్ వాచింగ్ యువర్ మొబైల్, బట్ కంప్లీట్లీ మైండ్ఫుల్లీ హార్ట్ఫుల్లీ యూ ప్లీజ్ టాక్ టు యువర్ పేరెంట్స్ కావచ్చు, లవ్డ్ వన్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళతో కంప్లీట్గా యూ జస్ట్ మైండ్ఫుల్లీ వాళ్ళతో మాట్లాడండి. షేర్ యువర్ థింగ్స్, డిస్కషన్స్, ఒపీనియన్స్ తీసుకోవటం, ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్, ఇలాంటి థింగ్స్ అన్నీ ఇఫ్ యూ డూ, యు సీ బయట మీరు విన్ అవుతారో లేదో తెలియదు, కానీ యూ ఫీల్ సో సాటిస్ఫైడ్ వెన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ కదా. వెన్ యువర్ రిలేషన్షిప్స్ ఆర్ సో పర్ఫెక్ట్, బయట మొత్తం కుప్ప కూలిపోయినా కానీ అప్ప నాకు వెనకాల అండగా నా ఫ్యామిలీ ఉంది అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా. ఎస్ ఎస్ ఎస్, యూ ఫీల్ రైట్. సో కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ ఫర్ ఈవెన్ ఫర్ ద రిలేషన్షిప్స్, ఐ వాంటెడ్ టు సే. సో కీప్ ట్రయింగ్ దాట్ 1 అవర్ మ్యాజికల్ అవర్ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్, మరి ఇంతటితో ఖలాస్ అయిపోయింది మన మల్టీలింగ్వల్ జెన్ జీ. మరి ఇప్పుడు మరి కాసేపట్లో, ఇప్పటిదాకా నేను మాట్లాడాను కదా, మీరు మాట్లాడాల్సిన టైం వచ్చేసింది. ఎస్, లెట్స్ ఎంటర్ ఇన్ టు కాలేజ్ టైం. ఎస్, మరి

మీకు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402-323-00302-323-4821 అండ్ 2970-4715 ఆర్ ది నంబర్స్. నాకు తెలుసు ప్రవళిక వచ్చేసిందంటే లైన్స్ బిజీగా ఉంటాయి. యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 0914-023-23-4822. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రవళిక ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: అండి మీ వాయిస్ బాగుంటదండి. ఓ మాట మాట్లాడండి, ఓ పాట పాడండి.
2: ఓయ్ పాటలు గీటలు మనకు రావు.
1: అయితే ఎఫ్ఎం రెయిన్ బాగుంది అండి, పాటలు వినేస్తారా?
3: ప్రిన్సిటీస్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

ஆல்ரைட், வெல்கம் டு ஹலோ ரெயின்போ காலேஜ் டைம். எஸ், ఇంకా మల్టీలింగ్వల్ పాటలు ఆపేసి కాస్త తెలుగు పాటలు వేసుకోమ్మా అని మీరు అంటున్నారు, నేను వింటున్నాను. ఖచ్చితంగా ఇప్పటి నుంచి 9:30 వరకు సూపర్ డూపర్ తెలుగు పాటలన్నీ వింటారు. అవన్నీ మీ ఫేవరెట్ సాంగ్స్ నేను ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను. మీన్వైల్ మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ది కాలేజ్ టైం. మరి మీరు నాకు వెంటనే కాల్ చేయొచ్చు, ఓవర్ ది నంబర్స్ చెప్పేశాను కదా. అయితే దేని గురించి మాట్లాడుకుందాం? మాట్లాడుకుందాం గొప్ప వ్యక్తుల గురించి. మన లైఫ్లో ఇంకెవరు ఉంటారు? మన సిబ్లింగ్స్ గురించి. యా ఫేవరెట్, అఫ్కోర్స్ చాలా చాలా ఏడ్పించాలనిపించేస్తుంది మనకున్న సిబ్లింగ్స్ని, లైక్ అన్నయ్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎనీబడి. దట్స్ సో సచ్ అ స్పెషల్ రిలేషన్షిప్ కదా. అఫ్కోర్స్ అమ్మ నాన్నలకి లెవెలే వేరు, వాళ్ళతో ఉన్న బాండింగే వేరు. బట్ టాకింగ్ అబౌట్ సిబ్లింగ్స్, రకరకాలుగా ఉంటుందమ్మా, సీరియస్గా కదా. అయితే చాలా చాలా విషయాలు ఉంటాయి, కానీ నాకు ఒక్క విషయం చెప్పండి చాలు. అదేంటంటే, మీరు మీ సిబ్లింగ్ని బాగా ఏడ్పించిన మూమెంట్, అంటే మరీ టెరిఫిక్గా భయంకరంగా చెప్పకండి, చాలా సింపుల్గా ఫన్నీగా అందరం సరదాగా నవ్వుకునేలాగా ఉండే ఇన్స్టెన్సెస్ ఏదైనా ఒక్కటి షేర్ చేసుకోండి. ఎస్, బికాస్ దిస్ ఇస్ రక్షాబంధన్ వీక్ అండ్ లెట్స్ టాక్ అబౌట్ ఆ సిబ్లింగ్స్. ఎస్, మరి మీన్వైల్ మంచి పాటలు కూడా ప్లే చేస్తూ ఉంటాను. లెట్స్ కమ్ అప్ విత్ ద ఫస్ట్ నంబర్ విత్ విశ్వనాథ్ అండ్ సాన్స్. హియర్ వి గో. బ్యూటిఫుల్ పాట మీ అందరి కోసం వచ్చేసింది. వెంటనే కాల్ చేయండి ఓవర్ ది నంబర్స్, అండ్ నంబర్స్ బిజీగా ఉంటే యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 9140232348222.

0: అరే రే రే రే, అసలు మీ సిబ్లింగ్స్ని మీరు ఎలా అనాయ్ చేశారు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎలా ఏడిపించారు అనేసి అడిగితే అస్సలు ఆగట్లేదు. కాల్స్ కంటిన్యూస్గా వచ్చేస్తున్నాయి. సో మనకి ఫస్ట్ కాలర్ ఎవరున్నారో తెలుసా? ఒక బటర్ఫ్లై కాల్ చేసింది. హలో
1: హలో,
0: ఓకే, సో మన బటర్ఫ్లై అలా ఎగురుకుంటూ వెళ్ళింది, బట్ స్టిల్ శోభ గారు, ఐల్ టేక్ యూర్ కాల్. వెంటనే నాకు కాల్ చేయండి, బిఫోర్ 8 o'clock కాల్ చేయండి. హలో
1: థ్యాంక్ యూ. శ్రీనివాసరావు మలక్పేటమ్మా,
0: శ్రీనివాసరావు గారు చెప్పండి, ఎవరిని ఏడ్పించారు మీరు చెప్పండి.
1: అయితే నేను మా చిన్న సిస్టర్ ఇద్దరం కూడా ఫస్ట్ ఇయర్ చేస్తున్నాము.
0: ఓకే,
1: నేను నైట్ కాలేజ్ చేసేవాడిని, తను డే కాలేజ్ చేసేది. అయితే పరీక్షలు ఎగ్జామినేషన్ నేనేమో మేడ పైన, అంటే మాకు సింగిల్ స్టోరీనే, నేను మగళ మీదకి ఎక్కి రాత్రి టేబుల్ ల్యాంపులు, అప్పుడు టేబుల్ ల్యాంపులు ఉండేటివి, ఆ టేబుల్ ల్యాంపులు పెట్టుకొని

0: చదువుకునే వాళ్ళు. చదువుకునే వాళ్ళని పొద్దున్న చేసి మళ్ళీ కిందికి దిగొచ్చి ఇచ్చేసుకుని కాలే ఆఫీస్కి వెళ్ళి తర్వాత రాత్రికి ఇచ్చేసేయండి. అట్లాగా నడుస్తూ ఉండింది. అయితే ఎగ్జామ్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ లో బాగానే రాశాను. తను కూడా రాసింది. తను రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ చదివాక నేను చెప్పాను, చూసి వచ్చానే నీ నీ పేరు పోయింది, నాకు నేను పాస్ అయ్యాను, నువ్వు ఫెయిల్ అయిపోయాను అని చెప్పాను. నేను ఎట్లా, నేను ఎంత మంచిగా చదువుకున్నా, నేను ఇదే కాలేజ్కి వెళ్ళాను, నువ్వు రాత్రి మీదికి ఎక్కి బంగ్లా ఎక్కి చదువుకున్నావు, అట్లా చేస్తాను అది ఇచ్చాను. గోల గోల పెట్టి ఏడ్చి ఏడ్చాను. పొద్దున్న రిజల్ట్స్ పేపర్లో చూస్తే నేను ఫెయిల్ అయ్యాను, అది పాస్ అయింది అనమాట. ఏడ్పించాను, రాత్రి అంతా ఏడ్పించాను, నేను నిద్ర కూడా పోలేదు. అది చేసా అట్లా చేస్తావా, నాకు తెలుసు నువ్వు నాకు ఇంత ఇంతకన్నా చేస్తావా నాకు అని చెప్పి మదర్కు వాళ్ళకు అందరికి చెప్పి బాగా ఇది అయిపోయింది.
1: వెరీ నైస్ అండి.
0: జీవితంలో గుర్తుండిపోయే నాకు.
1: థ్యాంక్ యూ సో మచ్, అసలు చాలా బ్యూటిఫుల్ మెమరీ. అండ్ మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరు మాట్లాడేద్దామా? హలో హలో. ఓకే, ఐ నో ఐ నో. హలో
2: హలో
1: హలో
2: హలో అమ్మా ప్రవల్లిక.
1: నమస్తే, బాగున్నారా?
2: బాగున్నాను తల్లి. నేను మీరు కూడా బాగుండాలని ఏడుకుంటామని కోరుకుంటాను.
1: గట్టిగా కోరుకోండి. ఎవరు మీరు చెప్పండి.
2: నేను ఏడిపించడం కాదు కానీ.
1: మిమ్మల్ని ఏడిపించారా కొంపతీసి?
2: మా అక్కను, అక్కయ్యను, అక్కయ్య ఏమైందంటే పెళ్ళి నాకు అంత ముందు మాకు అవి లేవు. మాకు రాయలసీమలో అంత అవి లేవు. ఒక 30-35 సంవత్సరాల అవతల ఏం లేవు. 30 ఏళ్ళ తర్వాతనే ఇతరులు ఉన్నాయన్నమాట. రక్షాబంధన్ రోజు అంతకంటే ముందు రోజే మా అక్కను బాగా ఏడిపించారన్నమాట. మా అక్కను ఏమైందంటే వాళ్ళ ఇద్దరు ఆయనకు ఒక ఆమెకు ఒక అబ్బాయి, 4 ఆడబిడ్డలు. ఆడబిడ్డలు అయితే ఆమెను కూడా నీ కూతురు అక్కడ ఎక్కడో పోయింది, తప్పిపోయింది అని చెప్పారన్నమాట మా ఇంట్లో పెట్టుకొని.
1: అయ్యో
2: పెట్టుకుంటే ఆయన బాధపడి బాగా ఏడ్చింది. ఏడ్చిన తర్వాత ఏం లేదు, నేను పోయి తీసుకొని వస్తానని చెప్పినా. అదే తెల్లవారు రక్షాబంధనం అప్పుడు ముందు రోజు తీసుకొని వస్తాలే, అడవి ఏందో తీసుకొని వస్తా అని చెప్పేసి అక్కడక్కడ ఊరికి తిరిగి ఇంట్లో చూపించి చూపించిన తర్వాత రే నువ్వు అంతా ఇంట్లో పెట్టి నన్ను ఏడిపించినవరా అని చెప్పి ఆమె తర్వాత తెల్లవారు పొద్దున రక్షాబంధన నాకు కట్టింది. నేను ఆమెకు ఒక హాఫ్ కిలో గోల్డ్ ఇచ్చాను.
1: నాకు తెలిసి ఇప్పటికీ రక్షాబంధన్ వచ్చినప్పుడల్లా ఈ సీన్ని నెమరేసుకుంటారు కదా మీరు. సూపర్. అసలు నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మించి చెప్తున్నారు. అయితే మన నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారు? హలో, గుడ్ ఈవినింగ్. మీ పేరు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? ఎవరిని ఏడిపించారు మీరు? అక్కనా, చెల్లినా, తమ్ముడినా, అన్నయ్యనా?
3: మా చిన్నప్పుడు అంటే మా తమ్ముడు మేడం.
1: తమ్ముడేనా? తమ్ముడు మిమ్మల్ని ఏడిపించలేదా? జనరల్ గా తమ్ముళ్ళే రౌడీలు ఉంటారని విన్నాను నేను. అవునా? ఓకే.
3: చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడుతుంటే నాకు వాళ్ళకి బ్యాట్ కావాలని మొండి పడుతుంటే ఆ బ్యాట్ తెలకుండా దాచిపెట్టింది.
1: చూసారా ఎంత కంత్రి ఉన్నాడు మీ తమ్ముడు. వెరీ నైస్, వెరీ స్వీట్ కదా.
3: మళ్ళా రావాలి మేడం అలాంటి కాలాలు. పెద్ద ఫోన్ రాకుండా
1: చేసేద్దాం. ఒక టైం మెషిన్ చేసేసి వెళ్ళిపోదాం. వెరీ నైస్. హూ విల్ నాట్ లవ్ ది చైల్డ్హుడ్ కదా. ఎవరిదైన ద బెస్ట్ మెమరీస్ ఇన్ ది లైఫ్ ఇస్ డెఫినెట్లీ చైల్డ్హుడ్. అంతే కదా? ఎస్. మరి మీరు ఆలోచిస్తూ ఉండండి, అసలు మీరు మీ సిబ్లింగ్ని అంటే అక్కని కానీ చెల్లెని కానీ సొంత చెల్లెలు అదే ఐ మీన్ బ్లడ్ రిలేషన్షిప్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దేర్ ఆర్ సో మెనీ కజిన్స్ ఐ నో, బట్ మీ బ్లడ్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఉన్నారో, మీ అక్క, చెల్లి, తమ్ముడు అనే ఎవరిని మీరు ఏడిపించారు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏడిపించారా? దిస్ సింపుల్ థింగ్ అండ్ బ్యూటిఫుల్ మెమరీ. ఏదన్నా ఒక్కటి చాలా క్రిస్ప్గా షేర్ చేసుకోండి. ఎస్, స్టే ట్యూన్డ్ విత్ మీ ఆన్ జీ పబ్లిక్, ఓన్లీ ఆన్ 101.9.

0: అలా ఇంటికెళ్ళే దారిలో రేడియో వినేటప్పుడు ప్రవళిక ఇలా అడిగిందో లేదో గుర్తుకొస్తున్నాయి అన్న ఫీల్డ్లో మీరు అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు కదా. సీరియస్లీ, నేను ఎవరిని ఏడ్పించాను, ఎందుకు ఏడ్పించాను, వాళ్ళు నన్ను ఎందుకు ఏడ్పించారు అని మీరు ఫీల్ అవుతూ అలా అలా జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. కమ్బ్యాక్ అగైన్, మన కాలర్స్ ఏం చెప్పబోతున్నారో వినాలి కదా. ఎస్, మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో,
1: హలో ప్రవళిక, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ శోభా గారు. ఎక్కడ ఎగిరిపోయారు బటర్ఫ్లై?
1: బటర్ఫ్లై సాంగ్ అయ్యేసరికి ఎగిరిపోయి మళ్ళీ
0: ఎగిరిపోయి వచ్చేసారా? ఎస్ ఎస్, అసలు ఎంత ఎనర్జెటిక్ గా మీరు బటర్ఫ్లై పాట వింటూ ఎంజాయ్ చేశారంటే.
1: చాలా, నేను ఎన్ని సార్లు వింటాను ఈ సాంగ్. అసలు
0: వెరీ నైస్, వెరీ నైస్.
1: డాన్స్ చేసేస్తా ఇల్లంతా నేను ఈ సాంగ్ వింటూ. బట్
0: అసలు ఆ వైబ్రేషన్స్ వాయిస్ లోనే వినిపిస్తున్నాయి. ఇంకా ఇంట్లో ఎలా ఉంటుందో ఊహించగలుగుతాము.
1: ఉంటాను నేను ఇంకా.
0: ఓకే, సో ఎవరిని ఏడ్పించారు మాకు తెలియాలి.
1: ఏడ్పించడం అంటే, నేను స్కూల్ ఏజ్ లో తమ్ముళ్ళు
0: ఓకే
1: రకాలుగా, అంటే నాన్నకి వేడి నీళ్ళు నేను పెట్టుకుంటే వాళ్ళు చేసి రావడం,
0: వాళ్ళు ఏడ్పించారు,
1: చదువుకుంటుంటే లైట్ వాళ్ళ దిక్కు తిప్పుకోవడం, ప్రతి విషయంలో లంచ్ బాక్సులు కట్టుకొని వాళ్ళు అలాగే వెళ్ళిపోయి బస్ ఎక్కడం, వాళ్ళ బాక్సులు నేను మోసుకెళ్ళడం. అబ్బో, ఎన్ని రకాలుగా ఏడిపించే వాళ్ళు అంటే, ప్రతి విషయంలో ఈ పాపడాలు ఇవి ఉంటాయి కదా, నేను తింటుంటే వాళ్ళ గిన్నెలోంచి లాక్కోవడం, చాలా ఉన్నాయి ప్రవళిక చెప్తుంటే. అసలు ఎన్ని రకాలు,
0: చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఒక బుక్ అయిపోతుంది, ఒక బయోపిక్ అయిపోతుంది మీ తమ్ముళ్ళ గురించి.
1: ఇప్పటికి కూడా నాతోనే ఫ్రీగా ఉంటారు. వచ్చేసరికి వాళ్ళ పర్సనల్ అన్ని నా దగ్గర ఉండేవి,
0: ఓకే,
1: దానికి పట్టుకొని బయటెట్టేవాళ్ళని. ఇక
0: అయినా మీరు ఎవ్రీ ఇయర్ రక్షాబంధన్ కి ఏదో ఒక టెండర్ ఇస్తారు కదా, అక్కడే దొరికిపోతారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ అండి. ఎస్, మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో హలో
2: హలో,
0: లావణ్య గారు.
2: నమస్తే.
0: నమస్తే లావణ్య గారు, ఎలా ఉన్నారు?
2: మీ సౌండ్ చిన్నగా వస్తుంది.
0: మీ వాయిస్ మాత్రం చాలా చక్కగా వినిపిస్తుంది.

0: ఉక్కిరి. చిన్నప్పుడు మా చెల్లి నేర్పించేదాన్ని నేను.
1: ఏడ్పించారా?
0: నేను మా తమ్ముడు కలిసి ఏడ్పించాను.
1: ఏం ఏడ్పించారు, ఏం చేశారు?
0: మా బాబా, బాబా అంటే డాడీ,
1: ఓకే,
0: బాబా స్వీట్ తెస్తాడు.
1: ఓకే,
0: స్వీట్ తెస్తే అందరికి ముగ్గురికి సమానంగా ఇస్తే మేమేమో ఫస్ట్ తినేసేవాళ్ళం స్వీట్ స్వీట్ గా ఇద్దరం, నేను ఆమె ఏమో దాచిపెట్టుకునేది.
1: ఓకే ఓకే,
0: ఒక కొంచెం దాచి పెట్టేసుకునేది రే పొద్దుటికి అని.
1: మేమేం
0: చేసేవాళ్ళం, రాత్రికి పడుకున్నాక మెల్లంగా తీసేసుకొని తినేసేవాళ్ళం ఇద్దరం.
1: ఇంత టాలెంట్ అసలు,
0: చూసుకొని ఏడుస్తుండే నాకు తినలేదు, నేను తినలేదు అని. అట్లా ఇంకొకటి, దివాళీకి పటాకులు అన్ని సమానంగా ఇస్తే మేమేమో ఫాస్ట్ ఫాస్ట్ గాలి చేసేవాళ్ళం.
1: మాకేమీ లేదు,
0: పడిపెట్టుకుంటుండే కొన్ని అట్లనే. అవి అయిపోగానే మళ్ళా అవే తీసుకుంటా, అప్పుడు ఏడుస్తుండే. ఇట్లా చాలా చాలా ఉన్నాయి ఇంకవల్లిక.
1: కాదండి, సినిమాలో కాదు, మీరు రియల్ లైఫ్ నటులు అన్నమాట. సూపర్ అసలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, సో స్వీట్. అండ్ లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాలర్. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ నరసింహారెడ్డి గారు, ఎలా ఉన్నారు?
2: నేను బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
1: యు నో కదా, సూపర్ సే ఊపర్ ఆల్వేస్.
2: ఏ కాఫీ ఆపి ఆపి ఏ సో ఐడియా.
1: ఆ బోల్నా హై హమ్ సున్నా హై బోలియే.
2: బోల్తే లేకిన్ ఎక్కడ నుంచి వస్తాయి మీకు ఐడియాలు అని అంటున్నా.
1: అంతే అంతే అంతే, అలా అంత క్రియేటర్ అన్నట్టు, బ్రహ్మాండం దగ్గర అన్నట్టు. ఓకే, సో యా,
2: నేను మా శ్రీమతి గారితో చేసిన మేడం. అట్లా
1: ఓకే,
2: అయితే
1: మీకు ఫస్ట్ అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరైనా ఉన్నారా లేదా?
2: అయ్యో, ఎక్కువ చెల్లెలతోనే ఎక్కువ అట్లా
1: ఉంటుంటారు. చెల్లి చెల్లి చెల్లి ఎప్పుడైనా మిమ్మల్ని ఏడిపించిందా?
2: ఏడిపిస్తుంది ఎప్పుడంటే, ఆమె బిడ్డ పెండ్ల అయిందనమాట.
1: ఓకే,
2: అయితే ఆమె ఏమంటారు అంటే నాకు 5 లక్షలు కావాలంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తేవాలని చెప్పేసి చాలా ఏడ్చి అది చేసి ఇది చేసి కాలు మొక్కి అది మొక్కేసి మొత్తానికి 3 లక్షలకు సెటిల్ చేసిన మేడం.
1: అట్లా సెటిల్ చేసేసారు అనమాట మీరు?
2: 3 లక్షలకు సెటిల్మెంట్ చేసేసిన. అప్పుడు బాగా ఏడిపించింది నన్ను, అది ఇది ఇవ్వకుండా ఎట్లా ఒకటే బిడ్డ అది ఇది అన్నది అనమాట.
1: ఓకే,
2: మొత్తానికి సెట్ అయిపోయింది అది.
1: మొత్తానికి 2 లాక్స్ ఆపుతారు అనుకుంటున్నారా? అది కూడా వసూలు చేస్తారు మీతో.
2: ఇంకోటి ఏంటంటే, శ్రీమతి గారితో ఏమైందంటే వాళ్ళ అన్నయ్య దగ్గరికి రాఖీ కట్టడానికి పోతుంది. అది
1: కారులో
2: కూర్చున్న ముందు ఆ పర్స్ నుంచి రింగ్ పడిపోయింది, బంగారు రింగ్.
1: అయ్యో,
2: అదే మరి చూసుకోలే, కారులో కూర్చుంది. నేను కారులో కూర్చున్న తర్వాత బయట గేట్ దగ్గర పడితే నాకు కనబడ్డాను. నాకు ఊరుకున్నా, ఏమన్నా తీసుకొని జైలు పెట్టేసుకున్న పోయి ఆమె కారులో కూర్చొని పెట్టుకోవడానికి పోతే దొరకలేదు అది. ఇక్కడ మన దగ్గర ఉంది కదా అది, ఎక్కడ
1: అంతే అంతే కదా.
2: అది ఎట్లా ఇట్లా అది ఇది అంటే ఇక ఎక్కువ పరిశాన్ కాగలేదు ఎందుకని చెప్పేసి.
1: పరిశాన్ అయితే మీకు ఫుడ్ ఉండదు తర్వాత,
2: మళ్ళీ ఫుడ్ ఉండదు, మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ నిలబడిపోయింది అంతా.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. 7:23 అవుతుంది, రకరకాల స్టోరీస్ వింటున్నాము. మీ స్టోరీ ఏంటి? అసలు మీ సిబ్లింగ్స్ని మీరు ఎలా ఏడిపించారు? ఇప్పుడు చూడడానికి చాలా క్లాసిక్గా ఉన్నారు, బట్ వెనకాల చరిత్ర చూస్తే చాలా ఏడిపించుంటారు కదా. అయితే వాళ్ళు మిమ్మల్ని ఏడిపించినా మీరు ఏడిపించినా ఇతను బ్యూటిఫుల్ మెమరీని, ఓన్లీ వన్ థింగ్ని షేర్ చేసుకోండి, చాలా క్రిస్ప్గా చెప్పండి. ఓకే, బికాజ్ ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ సో మెనీ కాలర్స్. నంబర్స్ వచ్చేసి 0402-323-0030, 2323-482-1 and 2970-4715. అంత నంబర్స్ వెంటనే కాల్ చేసి మీరు ఎలా ఏడిపించారు మీ సిబ్లింగ్స్ని షేర్ చేసుకోండి నాతో. ఎస్.

0: టీవీ రిమోట్ కోసం, బట్టల కోసం, స్వీట్ కోసం, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాన్ బి ద సబ్జెక్ట్ ఏడ్పించుకోవడానికి. అది సిబ్లింగ్స్ మధ్యలో కదా, అలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ ఎన్నో ఉండి ఉంటాయి కదా, నాతో షేర్ చేసుకోండి. మరి నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో
1: హలో,
0: హలో, నమస్తే. మీ పేరు?
1: రేణుకా అండి. బాగున్నా అండి.
0: బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు రేణుకా గారు?
1: బాగున్నా అండి.
0: సో ఎవరిని ఏడిపించారు మీరు?
1: మా చెల్లెలు దీన్ని బాగా కొట్లాడుకుంటున్నారు.
0: అంటే ఏం
1: బాగా
0: చేశారు? దేని దేనికి దేనికి పోట్లాడుకునే వాళ్ళు మీరు?
1: అంటే టీవీకి టీవీకి స్ట్రైట్గా
0: అంతే అంతేనా? టీవీ రిమోట్ కోసమా?
1: అంటే టీవీ చూడడానికి స్ట్రైట్ గా కూర్చుంటున్నామే, ఆమె కొంచెం లేచి వెళ్ళిపోగానే కూర్చుంటుంది.
0: ఓకే.
1: ఇంకొకటి ఏమో చలికాలం బ్లాంకెట్ కప్పుకొని ఫుల్ ఫ్యాన్ వేసుకుంటుంటారు.
0: ఓకే.
1: నేను మా అక్క మా చెల్లెలు ముగ్గురు ఉంటున్నాను. మా అక్క జోలికి ఒప్పుకోతుంది.
0: ఓకే, సో మొత్తం రౌడీజం మీ చెల్లి చేసేదా?
1: చాలా
0: వెరీ నైస్. మీరు అంత గుడ్ గర్ల్కే ఎందుకున్నారు మరి? అలా చిన్నప్పటి నుంచి గుడ్ గర్ల్గా ఉండడం అలవాటు అయిపోయింది అంటారా?
1: అలవాటు అయిపోయింది, ఇప్పుడు కూడా అదే అయిపోయింది.
0: అయ్యో, సరే. థ్యాంక్ యూ సో మచ్ రేణుకా గారు, సో బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేసినందుకు. నిజంగా నాకు వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయి. హరిత గారు మెసేజ్ చేశారు, అసలు నేను అన్నయ్యని మామూలుగా ఏడ్పించలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఫుల్గా ఏడిపించేసాను, బుక్ అయ్యేలాగా చేసేసాను అనేసి నాకు పెద్ద స్టోరీ పంపించేసింది. ఎస్, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అబౌట్ దాట్. అండ్ మరి మీరు

ఎవరైతే వింటున్నారో యూ క్యాన్ కాల్ మీ ఓవర్ 040-2323-00-23-23-4821 అండ్ 2970-4715 ఆర్ ది నంబర్స్ లైన్స్ బిజీగా ఉంటే యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ ఓవర్ 9140-2323-4822. నిజంగా తను ఏం చెప్పిందంటే, హరిత వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఉన్నప్పుడు అసలు అలా పడుకొని ఉన్నాడంట. తనకి చక్కగా మీసాలు స్కెచ్ పెన్తో చక్కగా రాసేసి అతనికి ఏం తెలియకుండా అలా వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే నార్మల్గా లేచి మాట్లాడుతున్నాడంట. సో వాళ్ళందరూ చూసి నవ్వుతూ ఉన్నారంట. సో దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ షేర్డ్ బై హరిత ఫ్రమ్ యాక్చువల్లీ అమీర్పేట్. ఎస్, మరి థ్యాంక్ యూ సో మచ్, ఇలానే షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఎస్, దిస్ ఇస్ రక్షాబంధన్ వీక్. సో సో ఇమోషనలీ కనెక్టెడ్ మన సిబ్లింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ద స్వీటెస్ట్ మెమరీస్ వాళ్ళని ఏడిపించినప్పుడు, వాళ్ళు మనల్ని ఏడిపించినప్పుడు, సో మెనీ బ్యూటిఫుల్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి కదా, అలాంటివి ఈరోజు నాతో అందరితో షేర్ చేసుకోండి. లెట్స్ రిలిష్ అండ్ చెరిష్. ఎస్, స్టే ట్యూన్డ్ టు 101.9 విత్ మీ ఆర్జే ప్రభలికా.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Hyderabad's heartbeat,
2: Secunderabad's vibe.
1: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
2: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
1: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
2: stay tuned,
1: stay bright.
2: Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: బతుకమ్మ పూల సోయగం
4: బోనాల జాతర ఉత్సాహం
3: ఒగ్గు కథల మేళవింపు
4: పేరిణి నిత్య వీరత్వం
3: పోచంపల్లి చేనేత నైపుణ్యం
4: నిర్మల్ కళల అందం
3: సకినాల రుచులు
4: సర్వపిండి సాంప్రదాయం
3: పల్లె జానపద సంస్కృతి నుంచి
4: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
3: ప్రతి కథను
4: ప్రతి గాథను
3: ఒడిసిపట్టి
4: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
3: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో

0: All right, 7:37 cross 9 seconds on the dot. You are listening to Akashvani FM Rainbow Hyderabad 101.9 MHz with me, RJ Pravlika. మీ సిబ్లింగ్స్తో మీరు చేసిన అల్లరి, మీ అక్కని కానీ తమ్ముడు కానీ చెల్లికి కానీ, ఇంకా లైక్ యునో మీరు రౌడీజం చేసిన సిచ్యువేషన్స్, అంటే వాళ్ళని బాగా ఏడిపించింది లేకపోతే వాళ్ళు మిమ్మల్ని బాగా ఏడిపించిన థింగ్స్, బ్యూటిఫుల్ మెమరీస్ చైల్డ్హుడ్లో ఉండి ఉంటాయి కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఉంటాయి, బట్ ద రేంజ్ ఇస్ సెపరేట్ ఫర్ ద చైల్డ్హుడ్ అనమాట. మరి చిన్నప్పుడు మీరు వాళ్ళతో చేసిన అల్లరి లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏడిపించిన సిచ్యువేషన్ ఏదైనా షేర్ చేసుకోండి. దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే. మన నెక్స్ట్ కాలర్ ఏమంటారో విందాం. హలో
1: హలో, శుభ సాయంత్రం మేడం గారు. బాగున్నారా?
0: బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్
0: సూపర్. ఓహో, సో చెప్పండి ఏం చేశారు?
1: నేను ఆరో తరగతి చదువుతున్నానమ్మా. స్కూల్లో ఒక ఒకటి నాకు ఊకే మాకు ఊకే సతాయించేది అనమాట. ఏదో సార్పు చెప్పేసి ఏదో చాడు చెప్పి నాకు తిట్టిచ్చే చేసేట చేసేది అనమాట.
0: ఓకే,
1: వాడు కూర్చున్న కుర్చీ చైర్ ఉంటుంది కదా, ఇంట్లో ఇది దీని చిక్క చైరే ఉండింది అనమాట. చిన్న మొదలు రెండు మొదలు కొట్టేశాను అనమాట.
0: ఎవరు మీరా?
1: నేనే కొట్టేశాను. కూర్చున్నాడు, కూర్చున్న తర్వాత బాగా పెయిన్ వచ్చింది. పెయిన్ వచ్చింది, ఎవరు కొట్టింది ఎవరు కొట్టింది ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు అని చెప్పలేదు. తర్వాత నేను చెప్పిన, నువ్వు నన్ను ఇట్లా చేస్తే నీ చిట్ట చేసి నా పాప అని చెప్పినాను. అట్లా చేసే లేకుండా ఎందుకు చేసినా అట్లా చేస్తారో అట్లా అయిపోయినాను అనమాట. నువ్వు సాడి ఎందుకన్నా మీద ఊరికే నాకు సాడి ఏం చెప్తారో అని నేను అన్నాను అనమాట. అది ఇప్పటికి నాకు కాకుండా దాదాపు 6 ఇయర్స్ అయిపోయింది అమ్మ.
0: థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. అండ్ మన నెక్స్ట్ కాలర్, హలో, హాయ్,
2: నమస్తే అండి.
0: నమస్తే మంగా భాస్కర్ గారు.
2: అరే
0: మీరు ఆల్వేస్ గుడ్ గర్ల్ అన్నమాట. అయితే మిమ్మల్ని ఎవరు ఏడిపించారో చెప్పండి.
2: ఎవరు ఏడిపిస్తారంటే కొంచెం ఎక్కువగా ఏడిపించేది మా చెల్లెలు ఏడిపించేది చిన్నప్పుడు.
0: అవునా?
2: భయసరాలని.
0: అవునా?
2: ఏడిపించేది అన్నమాట.
0: ఏ విషయంలో, ఏ సంఘటన చెప్పండి నాకు.
2: చాలా సార్లు చాలా ఉన్నాయి. కాకపోతే చిన్నప్పుడు టీకాలు ఇచ్చేవారు, ఇంటికి వచ్చి ఇచ్చేవారు.
0: ఏమిచ్చేవారు?

0: టీకాలు టీకాలు
1: ఓకే ఓకే ఓకే టీకాలు ఓకే ఓకే డన్ డన్ డన్
0: టీకాలు ఇచ్చేవాడు కదా.
1: ఓకే.
0: అయితే నేను భయపడి దాక్కుంటే తను వెళ్ళి వేయించుకొని మా అక్క మంచం కింద దాక్కుందని చెప్పిందండి.
1: ఓ మై గాడ్.
0: కాబట్టి అలాంటివి చాలా ఉండేవన్నమాట, చాలా
1: సో
0: ఇప్పటికి
1: మెనీ.
0: నాటి. కానీ ఇప్పుడు పెద్ద అయిపోయాం కదా,
1: అదిలే
0: అప్పుడు తెలిసేది కాదు అలా భయపడేదాన్ని అనమాట. కాబట్టి నాలాంటి మంచి వాళ్ళు ఉంటారు, నేను అందరితో బాగుండాలి, ముఖ్యంగా మా అన్నయ్యలతోనూ మా అక్కయ్య మా చెల్లెలతో ఫ్రెండ్స్ అందరితో బాగా ఉండేదాన్ని ఉంటాను ఉంటున్నాను కూడాను. అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ
0: థ్యాంక్ యూ
1: సో
0: సో
1: మచ్.
0: మచ్.
1: సో మంగా భాస్కర్ గారు లాంటి గుడ్ గర్ల్స్ చాలా మంది ఉంటారు, పాపం వాళ్ళని చూసే టార్గెట్ చేస్తారు మిగతా సిబ్లింగ్స్ అందరు కదా. ఎస్ ఐ అండర్స్టాండ్. సో అలాంటి స్టోరీస్ ఎన్నో వింటున్నాము, నిజంగా సో బ్యూటిఫుల్ మెమరీస్ అలా అలా అలా గుర్తుకొస్తున్నాయి అన్న ఫీల్తో ఉన్నాం కదా. ఎస్, దిస్ ఇస్ రక్షాబంధన్ వీక్ అండ్ వీ ఆర్ సెలబ్రేటింగ్ అవర్ బాండేజ్ విత్ అవర్ సిబ్లింగ్స్. మరి వాళ్ళతో చేసిన అల్లరి, వాళ్ళు మనల్ని ఏడిపించిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. మరి నెక్స్ట్ కాలర్ ఏమంటారు?
2: హలో.
1: హలో, మీ పేరు?
2: నమస్కారం మేడం.
1: నమస్తే.
2: నా పేరు శ్యామ్ సుందర్ అండి.
1: శ్యామ్ సుందర్ గారు, ఎవరిని ఏడిపించారు మీరు
2: చెప్పారా మేడం?
1: చెప్పండి, అందరూ వింటున్నారు.
2: చిన్నప్పుడు మా మేనమ్మ ఉండేవాడు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు చిన్నప్పుడు.
1: ఓకే.
2: మేము పడుకునే ఉంటుంటే అతనికి చిన్న జుట్టు ఉండేది.
1: ఓకే.
2: ఆ జుట్టుకు నైట్ ఏం చేసేవాళ్ళం, ఎలిగడ కట్టేవాళ్ళం చిన్నది ఒకటి. మార్నింగ్ లేచి చూసేసరికి ఇంకా సీరియస్ అయ్యి కూడా కూడా కూడా ఇంకా ఒకటే పరుగు పరుగు.
1: అసలు ఇన్ని ఇన్ని ఆలుగడ్డ ఉంది, ఉల్లిగడ్డ ఉంది, ఎందుకు ఎల్లిగడ్డనే కట్టారు నాకు అది తెలియాలి. ఎందుకు ఎల్లిగడ్డనే కట్టారు మీరు? ఓకే,
2: అది వేలాడడం వల్ల కోపం వచ్చేది అతనికి.
1: ఓకే, సో స్వీట్. అసలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకొని చాలా నవ్వుకుంటారేమో కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి చెప్పినందుకు. అండ్ హలో.
3: హలో,
1: హాయ్.
3: శ్రీ మాతే నమః.
1: ఎలా ఉన్నారు
3: వల్లిక గారు?
1: ఎలా ఉన్నారు?
3: బాగానే ఉన్నాం. మీరు బాగానే ఉన్నారు కదా?
1: బాగున్నామండి.
3: కౌసల్య హిమాయత్ నుంచి మాట్లాడుతున్నా.
1: ఓకే.
3: మా అన్నయ్య కొంచెం తెలియకుండా ఏడ్పించేవాడు అనమాట.
1: తెలియకుండా?
3: అంటే ఏంటంటే ఒకసారి మా అక్కకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి.
1: ఓకే.
3: జరుగుతుంటేను అంటే మనం రెడీ అవ్వాలిగా, అంతగా రెడీ అయ్యా అనమాట. లంగావోని అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను
1: ఫస్ట్ ఇయర్.
3: లంగావోని అన్ని వేసుకుంటే బాగా పొడుగు జడ ఉండే, ఇసుక జడ అన్ని వేసుకుంటే సైలెంట్ గా ఏం చేశాడు, నా జడకు చిన్న గంట కట్టేశాడు.
1: ఓకే.
3: గంట కట్టే నేను చూసుకోలేదు. మా అమ్మగారు అన్నారు కాఫీలో అక్క తీసుకుందిలేవే, నువ్వు వెళ్ళి ఈ స్వీట్స్ అవి అక్కడ పెట్టిరా అన్నారు. సరేనా పట్టుకుని వెళ్ళా. టింగు పట్టుంది వెనకాల. నాకేమో
1: వెళ్తున్న కొద్దీ గంట మోగుతూనే ఉందా.
3: వెళ్ళాను, వెళ్ళి అక్కడ పెట్టా. పెట్టిన తర్వాత పెళ్లి కొడుకు తల్లి గారు ఆవిడ అమ్మాయి పేరేమిటి అన్నారు. చెప్పాను. చెప్పిన తర్వాత నీ జరిగితే అలా బాగుంది అమ్మాయి కొడుకు అన్నారు. ఎంత నాకన్నా నువ్వు పొడుస్తున్నాను అని చూసుకుంటే అది చిన్న గంట ఎలా
1: అందరి ముందు
3: నాకు తెలియలేదు. తర్వాత ఇంకా ప్రశ్న చేస్తుంటే నాకు భయం వేసింది. నేనే పెళ్లి కూతుర్ని అనుకుంటున్నారేమో వీళ్ళు అనుకుని, మా అక్క పెళ్లి కూతురు వస్తుంది ఇప్పుడు అని చెప్పి లోపల పరిగెత్తుకొచ్చి మా అన్నని తిట్టాను. ఎందుకు అలా చేసావు, గంట కడతారా చెప్పాలి కదా నాకు, వాళ్ళందరి ముందు నేను బయటపడిపోయాను అసహ్యం కాదు. ఇందులో అసహ్యమే ఉంది, చక్కగా ఆవులు మెళ్ళలో గంటలు
1: కట్టుకో. చూసారా, అప్పుడు అలా చేసినందుకే ఇప్పుడు నాకు కాల్ చేసి షేర్ చేసుకున్నారు మీరు, చూసారా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. వింటున్నారా, బోల్డ్ అని స్టోరీస్ వింటున్నారు కదా. అయితే మీ స్టోరీ కూడా షేర్ చేసుకోండి. 0404-232-300-232-348-21-2970-4715 ఆర్ ద నంబర్స్. బ్యూటిఫుల్ సాంగ్, హియర్ వి గో.

ఆల్ రైట్, వాట్సాప్ మెసేజెస్ చదువుతుంటే అస్సలు నాకు నవ్వు ఆగట్లేదు. మమతా గారు మెసేజ్ చేశారు,

అసలు వాళ్ళ అక్క బట్టలన్నీ కాచేసేదంట. సీరియస్గా నిజంగా అంటే దిస్ హ్యాపెన్స్ బిట్వీన్ ఎవరైతే అక్కలు చెల్లెల మధ్యలో ఈజీగా అవుతూ ఉంటుంది. పా ఇది ఎప్పుడు నా బట్టల దగ్గరే గొడవ, లేకపోతే ప్రతి దాంట్లో మేకప్ సామాను ఇలాంటి వాటిలో చాలా చాలా గొడవలు వచ్చేస్తాయి కదా. దిస్ ఆర్ సో స్వీట్ బట్ స్టిల్ చి నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అనేసి వాళ్ళు చాలాసార్లు అనుకున్నారంట. అండ్ షీ యూస్ టు ఆల్వేస్ స్టీల్ హర్ అక్క అక్క మొత్తం బట్టలన్నీ తనే అన్నట్టు చూసేసుకునేది అనమాట. సో అది కూడా తనకు తెలియకుండా, ఎస్ తను ఎక్కడ మిస్ అయిపోయింది అనేసి ఓ వెతుకుతూ ఉండేదంట. ఎప్పుడో ఒకసారి అలా బయటపడేది తవ్వకాల్లో. ఎస్ దట్స్ వెరీ స్వీట్. అండ్ నాకు మా దగ్గర కూడా టీవీల దగ్గర, టీవీ రిమోట్ల దగ్గర గొడవలు స్టార్ట్ అవుతాయి ఇదివరకు, కానీ ఇప్పుడు లేదు మరి. ఆఫ్ కోర్స్ మనం పెద్ద అయిపోయాం కదా, అందుకే అంత స్వీట్ నాటీ థింగ్స్ మనం చేయమన్నమాట. బట్ స్టిల్ దిల్ తో బచ్చా హే జీ కభీ కభీ కర్ సక్తే హే. ఎస్ బట్ స్టిల్ చైల్డ్హుడ్లో చేసిన బ్యూటిఫుల్ మెమరీస్ అయితే అలా ఎప్పటికీ మన మైండ్లో సెట్ అయిపోయాయి. అండ్ ఎస్ ఈరోజు నాకు చాలామంది కాల్ చేసి షేర్ చేసుకున్నారు. అండ్ అందులో నందిని నాకు మెసేజ్ చేసిందనమాట, ప్రబలిక నేను ఎప్పుడంటే ఎప్పుడు చాలా సైలెంట్ అనమాట, మా చెల్లి మాత్రం ఇల్లు పీకి పందిరేసేది కానీ ఒక గుడ్ గర్ల్ లాగా బిహేవ్ చేసేది అందరి ముందు. అదేదో అంతా నేనే చేసేసానేమో అనేసి అనుకునేవాళ్ళు. బట్ యూనో తను చాలా చక్కగా యాక్టింగ్ చేసేసేది అందరి ముందు అనేసి నాకు మెసేజ్ చేసింది. పాపం అసలు అలాంటి గుడ్ గర్ల్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం చాలా చాలా స్టోరీస్ విన్నాము అందులో. అండ్ నాకు అశోక్ గారు మెసేజ్ చేశారనమాట, అన్నయ్య వాళ్ళతో ఇప్పుడు మేము కొంచెం దూరంగా ఉంటున్నాం బట్ స్టిల్ అప్పటి మెమరీస్ నాకు చాలా బాగా గుర్తొచ్చాయి ప్రబలిక అనకు నాకు మెసేజ్ చేశారు. ఇట్ హ్యాపెన్స్ కదా, పెద్ద అవుతున్న కొద్దీ కొన్ని క్యాల్కులేషన్స్ ఎక్కువైపోతాయి, దూరాలు ఎక్కువైపోతాయి, బట్ స్టిల్ వన్స్ యూ జస్ట్ రిమెంబర్ వాట్ ఆల్ హ్యాపెన్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ ఖచ్చితంగా మీరు అన్ని డిస్టెన్స్ని వదిలేసి మళ్ళీ దగ్గర అవుతారు ఖచ్చితంగా అని చెప్తున్నాను. అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ నాకు కలింగ గారు మెసేజ్ చేశారు, బ్యూటిఫుల్ నేమ్ కలింగ గారు. అండ్ షీ టోల్డ్ లైక్ అందరికీ హాయ్ చెప్పండి ఎవరైతే ఎఫ్ఎం రెయిన్బో వింటున్నారో, అండ్ రక్షాబంధన్ శుభాకాంక్షలు పంపించారు కలింగ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ ఎస్ యూ పీపుల్ ఆర్ గేరింగ్ అప్ ఫర్ ద రక్షాబంధన్. మరి అన్నయ్యలు తమ్ముళ్ళు మీ పాకెట్లు ఖాళీ చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి, అండ్ మీ పర్సులు ఫిల్ చేసుకోవడానికి అక్కలు చెల్లెళ్ళు రెడీగా ఉండండి. బికాజ్ ఏ హే రక్షాబంధన్ కా సమయ్ అండ్ లూట్ నా హే. సరదాగా అంటున్నాను కానీ సచ్ అ స్వీట్ థింగ్ కదా నిజంగా. మళ్ళీ ఆ బాండేజ్ గుర్తు తెచ్చుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి, ఎప్పటికీ గుర్తుండిపోవడానికి ఆల్వేస్ వీ మేక్ రాఖీ సో స్పెషల్ కదా. So what are you planning up for this Rakshabandhan? Keep thinking about it. And meanwhile, people are asking, నేను ఎలా ఏడిపించాను, పోపం ఎవరన్నా నన్ను ఏడిపించారా, చెప్తానండి చెప్తాను ఆఫ్టర్ ఈ పాట. వింటూనే ఉండండి 101.9 MHz with me, RJ ప్రఫలిక.

ఆల్ రైట్, ఇట్స్ టైమ్ టు రివీల్ మై స్టోరీ. చాలామంది మెసేజెస్ చేశారు, నువ్వు ఎవరిని ఏడిపించావు ప్రభలికా అనేసి. సి, నేను చాలా గుడ్ గర్ల్ అని మాత్రం అస్సలు నేను చెప్పను, ఖచ్చితంగా చెప్పను, బికాజ్ ఐ వాజ్ ద రౌడీ బేబీ. నేను అన్నయ్య అనమాట. సో అన్నయ్య చాలా చాలా చాలా గుడ్ బాయ్, ఇప్పటికీ చాలా చాలా గుడ్ బాయ్. నేనే అన్నీ చేసేదన్నమాట, బాగా బాగా ఏడ్పించేశాను. అయితే ఆల్వేస్ ఏడ్పించినప్పుడల్లా నీకు ఇది మాఫ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఒక పాట పాడాలి. ఏంటది? నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా అని ఒక పాట పాడమని చెప్పేదాన్ని అనమాట. అండ్ యు నో, అన్నయ్య కూడా తన టర్న్ వచ్చేసేది కదా. సో అప్పుడు అన్నయ్య సన్నిధి సాంగ్ పాడు, అప్పుడు ఇస్తాను టీవీ రిమోట్ అనేసి అనేవాడు అనమాట. సో ఫర్ బోత్ ఫస్ట్ టుగెదర్ ఐ వాంటెడ్ టు డెడికేట్ దిస్ సాంగ్ టు మై బ్రదర్, టు ఎవ్రీ బ్రదర్ ఫ్రమ్ ఎవ్రీ సిస్టర్ ఫర్ ద బ్యూటిఫుల్ బాండేజ్. దిస్ ఇస్ ద సాంగ్ ఫర్ యూ. And enjoy this song only on 101.9 for the special Raksha Bandhan.

0: రైట్ మరి కాలేజ్ టైంలో ఫుల్ టు ఫన్ ఫుల్ టు ఎంజాయ్ చేశాం కదా. థ్యాంక్ యూ సో మచ్, అందరూ చాలా చక్కగా కాల్ చేసి షేర్ చేసుకున్నారు. అండ్ ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.
1: హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమమే రాష్ట్ర దేశ సంక్షేమమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించి సునహరి మిట్టి అభియాన్ మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. క్యూఆర్ పరిధిలోని ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి 15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో వచ్చిన 60,720 దరఖాస్తుల్లో 40,900 మందిని అర్హులుగా గుర్తించారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై విచారణ జరిపిన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నివేదిక సమర్పించింది. తెలంగాణ శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీల ప్రారంభోత్సవ సమావేశాలు ఈరోజు జరిగాయి. ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోలు కోసం తెలంగాణ పౌర సరఫరాల శాఖ భవన్లో కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ధాన్యం నిల్వ రవాణా ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. భారత్లో డిజిటల్ చెల్లింపుల స్వరూపాన్ని మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ ఈనాటికి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్యితో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వ్యవసాయ విద్యలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేధను జోడించాలని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా 24 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town. Music, culture, sports and surprises, all packed in one vibrant show. So, whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
2: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుడ్డ ఎకిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడే రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.
3: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
4: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
3: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
4: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
3: పేరిణి నృత్యం
4: ఒగ్గు కథలు
3: జానపద గీతాల సోయగాలతో
4: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
3: పచ్చని పంటలొక వైపు
4: చేనేత చీరలు మరోవైపు,
3: బిర్యానీ రుచుల నుంచి
4: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
3: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
5: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు.

దాట్ వాజ్ సూపర్ డూపర్ హిట్ మూవీ ఇరుముడి సినిమాలోంచి బ్యూటిఫుల్ అయ్యప్ప స్వామి పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, ఎంత ఇమోషనల్ స్టోరీ కదా ఇది. ఎస్, మరి హోప్ ఎవ్రీబడి వాచెస్ అండ్ యూ ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 విత్ మీ ఆర్జీ ప్రభలిక అండ్ వెల్కమ్ టు తెలంగాణ. దిస్ సెగ్మెంట్ ఇస్ తెలంగాణ ఫ్రమ్ 8 to 9. స్పెషలీ మన తెలంగాణ కల్చర్ గురించి మాట్లాడుకుంటాం, ఇక్కడున్న ప్రాంతాల గురించి, ఇక్కడున్న వైభవం గురించి, సో మెనీ థింగ్స్ అబౌట్ తెలంగాణ. అయితే లెట్స్ టాక్ టుడే, కాదు కాదు, లెట్స్ లిసన్ టుడే టు ఆల్ ద తెలంగాణ సాంగ్స్. ఎస్, మరి మన తెలుగు సినిమాల్లో ఎన్నో తెలంగాణ పాటలు వచ్చాయి. అఫ్కోర్స్ మనకి ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ చాలా చాలా వచ్చాయి, బట్ మన తెలుగు సినిమాల్లో చాలా మంచి మంచి తెలంగాణ స్లాంగ్తో ఉన్న పాటలు ఉన్నాయి. ఎస్, మరి ఆ వాటన్నిటినీ లెట్స్ స్పెషలీ ఎంజాయ్ టుడే ఆన్ దిస్ సెగ్మెంట్ ఆన్ తెలంగాణ. ఫర్ దాట్ యూ నీడ్ టు కీప్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రభలిక. అండ్ ఎస్ నాకు ఇంట్రొడక్షన్లో నేను ఏదైతే తెలుగు కవిత్వాలు, తెలుగు పోయిమ్స్ మనకి ఏవైతే ఉండేనో చిన్నప్పుడు చదువుకున్నామో, అప్పుడప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ తెలుగు పోయిమ్స్ ఉండుంటాయో. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేసి నేను అడిగాను, నాకు పంపిస్తున్నారు. సో ఇఫ్ ఇట్ ఆల్ యూఆర్ లిస్నింగ్ అండ్ యూ కెన్ వాట్సాప్ 0914023234822. బ్యూటిఫుల్ పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లవ్ స్టోరీ. ఈ సినిమా, లైక్ ఈ సినిమాలో మంగ్లీ పాడిన ఈ పాట చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఈ పాట మన తెలంగాణ కల్చర్కి చాలా దగ్గరగా ఉండే పాట, బికాజ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన శేఖర్ కమల్ గారు అంతకుముందు ఫిదా తీశారు. అండ్ టోటలీ తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉన్న మన తెలంగాణ ఏరియాస్లో షూట్ చేసేసి ఆ సినిమాని చాలా బాగా తీశారనమాట. దాని తర్వాత వచ్చిన ఈ లవ్ స్టోరీలు కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. దాట్స్ హౌ దిస్ సాంగ్ ఇట్ ఇస్ చాలా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ అ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఆఫ్ సాయి పల్లవి. సో ఎంజాయ్ దిస్ సాంగ్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9. దిస్ ఇస్ తెలంగాణ విత్ మీ ఆర్జీ ప్రభలిక.

అసలు సారంగ దరియా అంటే ఏంటి? ఈ పాట విన్నప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే ఒక మొదటి డౌట్ కదా. నిజంగా తెలంగాణ యాస వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. బట్ ఎవరికైతే తెలియదో వాళ్ళు చెప్పేది ఏంటంటే, సారంగి అనే ఒక సంగీత వాయిద్యం ఉంటుందన్నమాట. అది భుజాన వేసుకొని ధరించిన స్త్రీని సారంగ ధరియా అనేసి అంటారనమాట. సో అప్పట్లో ఇలా సారంగధారుడు, సారంగధర్యా దారి అనేసి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అలా వాయించుకుంటూ ఊరూరా తిరుగుతూ ఉండేవాళ్ళనమాట. వాళ్ళని ఆ పేరుతో పిలిచేవాళ్ళనమాట. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ కదా, నిజంగా. సో ఒక్కసారిగా ఆ వాయిద్యం అలా గుర్తు రాగానే ఎంత నాస్టాల్జియా వచ్చేసిందో నాకైతే. అండ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్ని రాసిన లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ గారు, అండ్ హీ హాజ్ డన్ కమెండబుల్ వర్క్ ఇన్ తెలుగు సినిమా, అండ్ స్పెషలీ తెలంగాణ పాటల్ని ఎంత బాగా రచిస్తారో ఈయన. అండ్ అలానే మనకి నెక్స్ట్ మనం వినబోయే పాట రంగస్థలం సినిమాలోంచి ఎంత చక్కగున్నావే అనే పాట. ఈ పాట యాక్చువల్లీ డిఎస్పి చాలా చక్కగా పాడారు, అండ్ యూనో డిఎస్పి కెన్ యాక్చువల్లీ ర్యాప్ ఇట్ రాక్ స్టార్ లాగా పర్ఫామ్ చేస్తారు. సేమ్ టైం ఇలాంటి మంచి పాటల్ని కూడా చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. అండ్ దిస్ సాంగ్, ఈ మంచి తెలంగాణ యాసలో ఉండే ఈ పాటని రచించింది చంద్రబోస్ గారు అనమాట. అయితే ఈ పాట విన్నాక లెట్స్ టాక్ మోర్ అబౌట్ తెలంగాణ పాటలు ఇన్ ఆ టాలీవుడ్. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 విత్ మీ ఆర్చి ప్రవళిక.

బ్యూటిఫుల్ తెలంగాణ పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ రంగస్థలం. ఎస్, ఎప్పుడైతే రామ్ చరణ్ సుమంతని చూసి వెన్ హీ ఫాలెన్ ఇన్ లవ్ విత్ హర్, ఒక మ్యూజిక్ మైండ్లో హార్ట్లో మోగుతుందన్నమాట. అండ్ దాట్స్ హౌ దిస్ సాంగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అండ్ ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ దిస్ ఇస్ రిటన్ బై చంద్రబోస్ గారు. You are listening to Akashvani FM Rainbow Hyderabad 101.9 with me RJ Pravlika. Idi Telanganam aithe mana telugu cinemallo enno telangana paatlu vachay anamata, vaati gurinchi maatladukuntunnam, chakkaga vintunnam vaati gurinchi. And next kachithanga telangana paatalu anagane ee paata aithe kachithanga vinipistundi. అది బోనాల జాతర సమయంలో అయితే ఇంకా అద్దిరిపోతుంది, మారి మోగిపోతుందన్నమాట. సీరియస్గా మరి పెద్ద పులి అనే సాంగ్, ఫ్రమ్ ద మూవీ చల్ మోహన్ రంగ, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రైవేట్ సాంగ్. మరి ఆ పాట చాలా చాలా ఫేమస్. అసలు బోనాల జాతర టైంలో హడావిడి చేసే పాట అంటే ఈ పాటే కదా. అసలు అంగరంగ వైభవంగా అక్కడ పూజలు చేస్తుంది, సేమ్ టైం సంబరాలు చేసే టైంలో వేసుకునే పాట, ఆటలు ఆడుకునే

0: పార్ట్ అంటే ఈ పార్టే. అయితే ఈ పాటని ఆల్రెడీ మన తెలుగు సినిమాలో 2018లో రిలీజ్ అయిన చల్ మోహన్ రంగా సినిమాలో కూడా పాడారు అండ్ ప్లే చేశారు. అండ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్ బై రాహుల్ సిప్లి గంజ్ అండ్ దిస్ సాంగ్ ఈజ్ రిటన్ బై సాహితీ గారు అండ్ ది కంపోజిషన్ ఆఫ్ తామన్ గారు. సో ఆ పాటని చక్కగా అదిరిపోయే రేంజ్లో ఎంజాయ్ చేద్దామా ఈరోజు మన షోలో. ఎస్, హియర్ వి గో, ఎంజాయ్ పెద్ద పులి, హియర్ వి గో.
1: అరే ఇన్కోరాబై నీకు అమెరికా ఈజ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి సురాపానంతో నీ సోపతికి దావతి ఇవ్వాలని పప్పతి పట్టినం జరభద్రంగా ఎల్లి రాబిటో.

0: FM Rainbow 101.9, musically yours.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

All right, 8:33 cross 12 seconds on the dot. You are listening to FM Rainbow 101.9 with me, RJ Prabhulika. తెలంగాణలో మీకు స్పెషల్ తెలంగాణ పాటలన్నీ ప్లే చేస్తున్నాను. అండ్ అది మన తెలుగు సినిమాల్లో ఉన్న అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్స్ అని మనం ఈరోజు వింటున్నాం అన్నమాట. ఎస్, చాలా చాలా బాగుంది అనేసి నాకు వాట్సాప్లో మెసేజెస్ వచ్చేస్తున్నాయి. లెట్స్ నెక్స్ట్ లిసన్ టు దసరా సినిమాలో ఒక పాట. ఎస్, మరి ఈ సినిమాలో ఈ పాట గోదావరి కని బొగ్గు గనుల ప్రాంత గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాట పెళ్ళైన కొత్త దంపతుల మధ్య జరిగే ఒక సరదా గొడవలు ఎలా ఉంటాయి అని డిస్క్రైబ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ భార్య వచ్చేసి పెళ్ళికి ముందు తన భర్త చాలా చాకులు ఎక్క ఉండేటోడు, చాలా స్టైలిష్గా ఉండేవారు అండ్ కళ్ళద్దాలు పెట్టి సైగలు చేసేవాడు అనేసి ఆయన గురించి చెప్తూ, ఇప్పుడు పెళ్ళయ్యాక మొత్తం చెరిగిన బనీను వేసుకొని తిరుగుతున్నాడు అని కంప్లైంట్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి దానికి భర్త మళ్ళీ ఎదురు సమాధానం ఇస్తూ, సంటి బిడ్డ లెక్క అంటే చిన్న పిల్లోడిలా చూసుకుంటున్నా, చిన్న చిన్న విషయాలకి బజార్కి వెళ్ళి రచ్చ చేస్తుంది మా ఆవిడ అన్నట్టు భర్త ఎదురు దాడి చేస్తారనమాట. సో ఇంత సరదాగా ఉండే ఈ పాట మీరు వింటారు రైట్ నౌ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఫ్రమ్ ద మూవీ దసరా. ఏ పాట అర్థమైంది కదా? ఎంజాయ్ దిస్ సాంగ్ విచ్ ఇస్ సంగ్ బై రామ్ మిర్యాల యాంటీ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature,
2: tourism,
1: cinema, culture, all woven together in one vibrant hour. Telangana,
2: the voice of our home state.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
5: ఏ చోటైనా
6: శ్రోతల ఆనందాలగని
5: మధుర గానాల మనోరంజని
6: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

All right, 8:49 cross 48 seconds on the dot. Beautiful partal vintunar, especially Mana Telangana partal vintunar kada. Aite trend setting songs yenni ochina kani. యాసలో ఒక కనెక్షన్ ఉంటుంది, మన తెలంగాణ భాషలో ఒక కల్చర్ ఉంటుంది అండ్

0: వి ఎంబ్రేజ్ ఇట్, వీ ఓన్ ఇట్ అండ్ వీ సెలబ్రేట్ ఇట్. అందుకే అప్పుడప్పుడు మన తెలుగు సినిమాల్లో ఇలాంటి యాస విన్నప్పుడు, అండ్ రీసెంట్గా చాలా సినిమాలు కూడా ఇట్స్ కమింగ్ అప్ విత్ తెలంగాణ స్లాంగ్, సో మనకి మనవాళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ కనెక్షన్తోనే సీరియస్గా వీఆర్ లవ్వింగ్ దోస్ మూవీస్. ఎన్ని సినిమాలు ఈ రీసెంట్ టైమ్స్లో తెలంగాణ యాసలో వచ్చాయి, అండ్ వీ వాంటెడ్ దట్ నేటివిటీ బ్యాక్ అనమాట. సో నాట్ జస్ట్ ట్రెండ్ సెట్టింగ్ మూవీసే కాదు, బట్ సేమ్ టైం మనకి కనెక్ట్ చేసే భాషతో ఒక సినిమా చూడటం చాలా చాలా ఇష్టం. అలా వచ్చిన బలగం కావచ్చు, ఇలా దసరా సినిమా కావచ్చు, అండ్ ఇస్మార్ట్ శంకర్ కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ మన తెలంగాణ యాసలో ఉంటే ఆ కనెక్షన్ చాలా చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. అండ్ స్పెషలీ ఫర్ హైదరాబాద్ ఈజ్ వీఆర్ హియర్ కనెక్టెడ్ విత్ సో మచ్ ఆఫ్ అవర్ లోకల్ లాంగ్వేజ్. మనకి మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు, అంటే డిఫరెంట్ కల్చర్డ్ పీపుల్ మన హైదరాబాద్లో ఉన్నారు, అందరినీ మనం వెల్కమ్ చేస్తాం, బట్ సేమ్ టైం దిల్తో తెలంగాణ హెడ్జీ హమారే. ఎస్, మరి అందులో డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి, వాటిని మాత్రం మనం సూపర్ డూపర్ హిట్ చేసాం. రైట్ నౌ యు ఆర్ గోయింగ్ టు లిసన్ టు అ బ్యూటిఫుల్ సాంగ్. ఎస్, మన అలా వైకుంఠపురంలో ఈ పాట. ఈ పాట నిజంగా అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట, మంగ్లీ పాడిన పాట, సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ స్టారింగ్ అల్లు అర్జున్ ఇన్ దిస్ సాంగ్, అసలు గ్లోబల్ రికార్డ్స్ అయితే వచ్చిందనమాట ఈ పాటకి. మరి ఈ పాటని సరదాగా ఎంజాయ్ చేద్దాం బాస్, బికాస్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ లైఫ్ కదా. మరి ఈ పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది, ఎంజాయ్ ఓన్లీ ఆన్ 101.9.
1: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: అసలు నిజంగా ఈ తెలంగాణ స్లాంగ్లో వచ్చిన పాటల్లో సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్స్లో దిస్ ఇస్ డెఫినెట్లీ ద టాప్ లిస్ట్ అని చెప్పచ్చు. అండ్ అందులో స్టారింగ్ అల్లు అర్జున్, ఇది చాలా చాలా గ్లోబల్ లెవెల్లో చాలా హిట్ అయింది. అండ్ యు సీ మన స్టార్ సూపర్ స్టార్ హీరోస్ అందరూ ఇలా మన తెలంగాణ యాసలో పాడుతూ ఆడుతూ ఉంటే అందరికీ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ దాట్స్ హౌ దే మేడ్ ఇట్ అ బ్లాక్ బస్టర్. ఎస్, మరి ఒక అమ్మాయి చూస్తే ఎలా ఉంటుంది, ప్రాణం తీసినట్టు ఎలా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షనే ఈ పాట అన్నమాట. ఎంత బాగుంటుందో ఈ పాట. అండ్ ఆఫ్టర్ దిస్ మరి బలగం సినిమా గురించి మాట్లాడుకపోతే ఎలా? ఎస్, బలగంలో ఊరు పల్లెటూరు అనే పాట మన తెలంగాణ పల్లెటూరి సంస్కృతి, బంధుత్వాలు, మానవ సంబంధాల చుట్టూ తిరిగే అద్భుతమైన పాట అనమాట. ఈ పాటని పాడింది రామ్ మిర్యాల అండ్ మంగ్లీ. అండ్ ఇదేంటంటే ఈ పాట ఉదయాన్నే పల్లెటూరి అందాలతో మొదలవుతుంది. యాప పుల్లతో పళ్ళు తోముకోవడం, ఇంటి ముందు పేడచల్లి, ముగ్గు సుక్కల్నే అనే పదాలతో ఈ పాట చాలా అందంగా ఉంటుంది. అండ్ ఊళ్ళో ఉన్న వారంతా చుట్టాలే అనే భావనను ఈ పాట తెలియజేస్తుందన్నమాట. మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంతా సుత్తేలా ముల్లే, అంటే ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ వరుసకు అత్త మామ అన్నదమ్ముళ్ళే అని అర్థం అనమాట. సో కష్టం వస్తే పక్కన నిలబడే 100 మంది మనుషులు ఉంటే అది కొండంత బలగం అనే మీనింగ్. సచ్ అ బ్యూటిఫుల్ మీనింగ్ అనమాట. సో అంతే కదా, మన స్ట్రెంగ్త్, మన ఫ్యామిలీ అండ్ మన పీపుల్. సో అలాంటి బ్యూటిఫుల్ మీనింగ్తో వచ్చిన బ్యూటిఫుల్ మూవీ బలగం. అండ్ ఈ సినిమాలోంచి వచ్చే బ్యూటిఫుల్ పాట ఊరు పల్లెటూరు మీ అందరి కోసం వచ్చేస్తుంది తెలంగాణ యాసలో మన తెలంగాణ పాట.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్దే ఇకిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కరిది రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.
2: Twin Cities Rainbow FM 101.9.

ఆల్ రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హై త్రిబాత్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రభలిక. బోల్డ్ అనే విషయాలు మాట్లాడాలనిపించింది, మాట్లాడాను అండ్ ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. బట్ యు నో దిస్ టైమ్ విల్ నెవర్ స్టాప్ ఫర్ అస్ కదా. చూసారా, అప్పుడే 9 దాటిపోయింది. అంటే కథ మాత్రమే కాదు, ఈ డే కూడా క్లైమాక్స్కి వచ్చేసింది. సో హౌ వాజ్ యు డే? నిజంగా గుడ్ గా ఉన్నా బ్యాడ్గా ఉన్నా యూ క్యాన్ ఎండ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ బై స్పెండింగ్ బ్యూటిఫుల్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఏదైతే మనం మాట్లాడుకున్నామో దట్ ఫ్యాక్టర్ ఆఫ్ కన్సిస్టెన్సీ, మెయింటైనింగ్ దట్ రిలేషన్షిప్స్ అనేది వాళ్ళకి కాస్త ఒక టైం ఫెచ్ చేయడం వల్ల జరుగుతుందన్నమాట. సో ఎప్పుడో యానివర్సరీకి ఒకసారి లేకపోతే బర్త్డేస్కి ఒకసారి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చే బదులు ఒక సర్ప్రైజెస్ ఇచ్చేసి మిగతా రోజులంతా చాలా బిజీగా ఉండేసి, బట్ మిగతా రోజులు వాళ్ళకి టైం ఫిట్ చేయకపోతే థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ దట్ వే. సో కన్సిస్టెంట్గా ఫ్యామిలీకి, మన లవ్డ్ పర్సన్స్కి మనకు కావాల్సిన టైం ఇవ్వాల్సిందే. దట్స్ హౌ ఇట్స్ సో ఈజీ. అంటే మీకున్న 24 అవర్స్లో ఒక 1 అవర్, అట్లీస్ట్ ఒక 1/2 అవర్ జస్ట్ మనస్ఫూర్తిగా వాళ్ళతో స్పెండ్ చేయండి, మైండ్ఫుల్లీ, హార్ట్ఫుల్లీ. అండ్ ఎస్, చూడండి, ఎవ్రీ రిలేషన్షిప్ విల్ గెట్ ఫిక్స్డ్. సో వెదర్ ఇట్స్ సిబ్లింగ్స్, వెదర్ ఇట్స్ విత్ పేరెంట్స్, విత్ లవ్డ్ వన్స్, విత్ ఫ్రెండ్స్, ఎనీబడి, ఎవరితో అన్నా ఏదైనా ప్రాబ్లం ఉందా, జస్ట్ కూర్చొని మాట్లాడండి, థింగ్స్ విల్ బీ ఫైన్. జస్ట్ లైక్ విశ్వనాథ్ అండ్ సన్స్లో ఒక బ్యూటిఫుల్ డైలాగ్ చెప్పారు కదా, ప్రతి ఒక్కరికి ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక గొడవలు ఇంకా ఎక్కువైపోతాయన్నమాట. సో జస్ట్ సిట్, relax and talk to them, everything will be fine. And with this note, this is your Anjali Pravalika signing off for today. Coming up is Raksha Bandhan, the beautiful bondage between the siblings. Mari, embrace it, celebrate it and feel proud that you have the best sibling in the world. Mari anney avachu, akka kavachu, chelli kavachu, thammudu kavachu, యూ ఆర్ సో లక్కీ టు హ్యావ్ దెమ్. అండ్ ఎప్పుడో ఎన్నో గొడవలు జరుగుంటాయి, ఒకవేళ ఇంకా గొడవలోనే ఉన్నారంటే కూర్చొని మాట్లాడుకోండి, థింగ్స్ విల్ బీ ఫైన్. అండ్ జస్ట్ సెలబ్రేట్ దేర్ బాండింగ్, బికాస్ వాళ్ళు అందరూ దూరం అయిపోయాక ఫీల్ అవ్వటం తప్పితే చేసేది ఏమి ఉండదు. కాబట్టి జస్ట్ సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీబడీ టు యూ. చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి, మెమరబుల్గా చేసుకోండి అండ్ ఆల్వేస్ వింటూనే ఉండండి ఫర్ బ్యూటిఫుల్ మాటలు అండ్ పాటలు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. దిస్ ఇస్ యువర్ ఆర్జే ప్రభలిక సైనింగ్ ఆఫ్ టుడే. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్ అండ్ లవ్ యూ హైదరాబాద్.